0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వాణిజ్య ప్రకటన విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: శ్రోతలు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం వింటున్నారు.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: దేశభక్తి గీతం, అనంతరం వాణిజ్య ప్రకటన విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయపరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ జోన్ లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తాం.
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా

0: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్టాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్ కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం
0: చేస్తాం. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్తో కలిసి గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ హైదరాబాదులో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకురాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్.

0: వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను రెండు లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్జ్ పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో మిలాదున్నబీ ప్రాశస్త్యం గురించి షేక్ హాజీ నూరాణి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం ఒత్తిడిని జయించడం ఎలా అన్న అంశంపై శ్రీ పోగు అశోక్ గారి ప్రసంగం ఉంటుంది. ఈ రెండు ప్రసంగాలు వినవచ్చు ఈరోజు 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో. 8:00 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:15 మార్నింగ్ న్యూస్. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:00 చిత్రసీమ. ఇక 10:00 మధ్యాహ్నం 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 3:00 సాయంకాలం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: మా సాయంకాలం ప్రసారాలు తెలుసుకోబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: వాణిజ్య ప్రకటన విన్నారు కదా. ఇప్పుడు ప్రసార విశేషాల్లో ఈనాటి మా సాయంకాలం ప్రసారాల గురించి తెలుసుకుందాం. సాయంకాలం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగ వాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్ సెట్ 9, 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. 10:00 పాత తెలుగు సినీ గీతాల కార్యక్రమం, మధుర గీతాలు వింటారు. ఇది వరంగల్ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్జ్ పై శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు.

తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు జిల్లా సమాచార లేఖ. మెదక్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తున్నారు శ్రీ జి గంగారాం గౌడ్.
1: మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా వారికి జ్ఞాపికలతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు సన్మానం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 110.84 కోట్ల గ్యాస్ సిలిండర్ల రాయితీ, గృహజ్యోతికి 108.80 కోట్ల మహాలక్ష్మి ద్వారా 161.49 కోట్ల అందజేసినట్లు వివరించారు. మెప్మా ద్వారా మహిళా సంఘాలకు 3.50 కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఈ పథకాలు ప్రజల ఆర్థిక బలోపేతానికి తోడ్పడుతున్నాయని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండలంలోని ఒక తపాలా కార్యాలయంలో ఉచితంగా ఆధార్ సేవలు అందిస్తామని జిల్లా పర్యవేక్షకులు విజయ్ కుమార్ చెప్పారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, విద్యా ఉద్యోగ దరఖాస్తులకు ఆధార్ తప్పనిసరి కావడం వల్ల ప్రత్యేక శిబిరాల ద్వారా నిరంతరం కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. నవజాత శిశువుల పేర్ల నమోదుతో పాటు చిరునామా, ఇతర వివరాలు మార్పులు చేసుకునే అవకాశం కూడా ఈ కేంద్రాల్లో కల్పించామని వ్యాఖ్యానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల నిత్యం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చొరవతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో 44వ జాతీయ రహదారి రామంబపేట బైపాస్ సర్కిల్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 39 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులను 18 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని రఘునందన్ రావు సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. గత 20 ఏళ్లుగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన అనేక మంది ప్రయాణికులు ఈ సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదాల్లో మరణించారు. ఈ ఘోర ప్రమాదాలకు అడ్డుగట్టు వేసేలాగా మనోహరాబాద్ నుండి రామాంబపేట వరకు 50 కిలోమీటర్ల మేరకు ఆర్ఓబీ పనులకు నిధులు విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లాలో పట్టు పరిశ్రమ, ఆయిల్ పామ్ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారని ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ చెప్పారు. సారవంతమైన నేలలు ఉండడం వల్ల ప్రస్తుతం 60 ఎకరాల్లో ఉన్న పట్టు సాగును ఈ ఏడాది మరో 25 ఎకరాలకు విస్తరించేందుకు కౌడిపల్లి, వెల్దుర్తి, చెగుంట తదితర మండలాల రైతులు సిద్దంగా ఉన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డున్న రైతులకు మల్బరీ తోట నిర్వహణకు 2 ఏళ్లకు 70,000 రూపాయలు, పురుగుల పెంపకం గదికి 90,000 రూపాయలు రాయితీ ఇస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఈ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తోంది. వీటితో పాటు ఆయిల్ పామ్ రైతులకు గెలలు కోసే కత్తులు, నిచ్చెన్లు, ట్రాక్టర్ ట్రాలీలు వంటి పరికరాలను 50% రాయితీపై అందజేస్తున్నారు. ఆషాఢమాసంలో అమ్మవార్లకు పూజలు కాకుండా బోనాలు ఊరూరా సంబరంగా చేసుకుంటున్నా ఆడపడుచులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలుచోట్ల బోనాలుత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామాల్లో మహిళలు గ్రామదేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, యువతుల నృత్యం ప్రదర్శనతో అంగరంగ వైభవంగా ఆషాఢమాసం బోనాలు నిర్వహించుకున్నారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు 72.48% మాత్రమే పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 293,668 మంది రైతులుండగా ఇప్పటి వరకు 212,865 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, ఇంకా 80,803 మంది మిగిలి ఉన్నారని అధికారులు చెప్పారు. నమోదు 100% పూర్తి కాకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని వివిధ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన జిల్లాధికారులు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి రైతు రిజిస్టేషన్ను 100% పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన సేవల కోసం రైతులందరూ నమోదు చేసుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

మెదక్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందించారు శ్రీజి గంగారాం గౌడ్. ఈనాటి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరుగు దక్షిణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా, ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్టాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఏలు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనవసరమని మంత్రి అన్నారు.
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్సే అగ్రీ ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే. ఆజ్కి చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థీ నికల్తే హై ఉన్కా కేసే భవిష్య బెహతర్ హో, ఓ కృషి కో కేసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కేసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక

మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి 6వసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్టపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఒమర్ హెజీరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మొహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5,000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబర్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాల్లో ఉరుములు మెరుపులతో కూడిన
ఎదురుగాలు వీచే అవకాశం

0: ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి వార్తలు ముగిచే ముందు విశేషాలు మరొకసారి. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం 2 ప్రసంగాలు. ముందుగా మిలాదున్నబీ ప్రాశస్త్యం గురించి షేక్ హజీ నూరాణి గారి ప్రసంగం. వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
7: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
10: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మిలాదున్నబీ ప్రాశస్త్యం గురించి షేక్ హాజీ నూరాణి గారి ప్రసంగం.
12: ఆధ్యాత్మికతను మోక్ష మార్గానికి అనుసంధానం చేసిన మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి

వసల్లం ఆవిర్భవించిన పరమ పవిత్ర దినం మిలాదున్ నబీ. సౌదీ అరేబియా ద్వీపకల్ప దేశంలోని ప్రసిద్ధ మక్కా నగరంలో క్రీస్తు శకం 570 సంవత్సరంలో ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్ అనుసరించి రబీయుల్ అవ్వల్ నెల 12వ తేదీన అత్యంత పెద్దదైన

వారి కుమారులు హజరత్ కాసిం మరియు అబ్దుల్లాలు. ఇరువురు కుమారులు చిన్నతనంలోనే చనిపోయారు. వారిలో చిన్నదైన కుమార్తె హజరత్ ఫాతిమా దైవ ప్రవక్త గారికి ఒక రకంగా వారసత్వాన్ని కొనసాగించినదిగా తెలుస్తుంది. హజరత్ ఫాతిమా వారి యొక్క భర్త హజరత్ అలీ దైవ ప్రవక్త గారికి వెన్నంటి ఉండి వారి ఆధ్యాత్మిక విప్లవానికి తోడై నిలిచారు. వీరి తాతగారి పేరు అబ్దుల్ ముతల్లిబ్. మహాదైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లెల్లాహు అలీ వసల్లం గారి తల్లిదండ్రులు హజరత్ అబ్దుల్లా హజరత్ అమీనా గారలు. వీరి చిన్నతనంలోనే మరణించడంతో ప్రవక్త వారు అనాథలయ్యారు. పితప వీరి తాత అబ్దుల్ ముతల్లిబ్ గారి సంరక్షణలో పెరిగారు. ఆ సమయంలో ఒక భిక్షువు మక్కా నుండి సిరియాకు వ్యాపార నిమిత్తం వెళ్లే క్రమంలో వీరిని గమనించి ఈ బాలుడు భవిష్యత్తులో గొప్ప దైవ ప్రవక్త అవుతాడని భవిష్యవాణి చెప్పాడట. అన్నట్లే ఆయన అడుగులు మొదటి నుండి ఆ దిశలో పడ్డట్లు చరిత్ర చెబుతోంది. తాత పెంపకంలో ఉన్న వీరిని తల్లి ప్రేమ కూడా అందించాలనే ఉద్దేశంతో ఖానా బదోష్ అనే గిరిజన తెగకు చెందిన స్త్రీ ఆయా హలీమా దగ్గరికి వీరిని పంపడం జరిగింది. వీరు అక్కడ హలీమా గారి ఆలనా పాలనలో ఎంతో సంతోషంగా సౌకర్యంగా ఆడుతూ పాడుతూ అరబ్బీ భాషను చక్కగా నేర్చుకున్నారు. ఒక మంచి వాతావరణంలో పెరిగారు. వీరి యొక్క ముఖ్య వృత్తి వ్యాపారం. నిక్కచ్చిగా మాట్లాడడం, నిజాయితీతో వ్యవహరించడం, ఒక్క అవలక్షణం లేని తత్వం, నమ్మకము విశ్వాసానికి మారుపేరుగా నిలిచినందున వీరిని అల్ అమీన్ అంటారు. అంటే విశ్వాసయోగ్యుడు అని అర్థం. వ్యాపారంలో మెలకువలు తెలిసిన వీరిని అత్యంత సంపన్నురాలైన బేగం ఖతీజా గారు మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తన వ్యాపార బాధ్యతలు అప్పగించడానికి అర్హులుగా భావిస్తారు. ఆయన బుద్ధి కుశలత మంచితనానికి అత్యంత ప్రభావితురాలైన ఆమె ఆయన కంటే వయసులో చాలా పెద్దవారు. హజరత్ బేగం ఖతీజా కేవలం 25 ఏళ్ల వయసులో ఉన్న ప్రవక్త వారితో మిమ్ములను వివాహం ఆడాలనుకుంటున్నాను అని తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తారు. ప్రవక్త వారు వారి ప్రస్తావనను అంగీకరించి పెళ్లి చేసుకుంటారు. ఈ క్రమంలో తన ఆధ్యాత్మిక భావాలు తెలిసి నచ్చిన బేగం ఖతీజా గారు తన భర్త ప్రవచించిన ఇస్లామీయ సిద్ధాంతాన్ని స్వీకరించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. అనంతరం ఇస్లాంను విశ్వసించే మానవాళికి తల్లిగా వారికి గొప్ప స్థానం కల్పించబడింది. వీరి కాపురం 25 ఏళ్లపాటు అందరికీ ఆదర్శప్రాయంగా సుఖ సంతోషాలతో కొనసాగింది. అయితే ఖతీజా గారు క్రీస్తు శకం 620లో పరమపదించడం జరిగింది. అందుకే ప్రవక్త వారు ఈ సంవత్సరాన్ని దుఃఖ సంవత్సరంగా ప్రకటించారు. సృష్టికర్త అయిన అల్లాహ్ సమస్త మానవాళి యొక్క సన్మార్గ స్థాపనకై ఇంచుమించు 1,24,000 మంది దైవ ప్రవక్తలను పంపించాడని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం వారు సెలవిచ్చారు. అయితే కేవలం 25 మంది దైవ ప్రవక్తల పేర్లు, వారి జీవితాలు, ఘటనలు మాత్రమే పవిత్ర ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. తొలి మానవుడు హజరత్ ఆదాము నుండి విశ్వ చివరి ప్రవక్త అయిన హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలహీ వసల్లం వరకు దైవ ప్రవక్తలందరూ నిరాకార ఏకేశ్వర వాదాన్ని బలపరచడం జరిగింది. దైవ విశ్వాసంతో పాటు దైవారాధనను స్థాపించడం జరిగింది. అంతిమ గమ్యం మోక్షమార్గ సాధన అని చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 610లో మహాదైవ ప్రవక్త అయిన ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి 40వ ఏట తొలిసారిగా దేవదూత అయిన హజరత్ జిబ్రాయిల్ అలైహి వసలాం ప్రత్యక్షమై అల్లాహ మిమ్ములను విశ్వ చివరి ప్రవక్తగా ఎంపిక చేసుకున్నాడని, నేటితో మీరు పూర్తి స్థాయిలో ఆ కార్యానికి సిద్ధపడాలని చెప్పి అల్ అలాహ్ అనే 5 ఆయతులు గల ఒక సూరాను వినిపిస్తారు. మక్కా నగరంలోని హీరా పర్వతంపై అత్యంత రహస్య గుహలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆయనపై ఈ సూరాను అవతరింపజేయడంతో పవిత్ర ఖురాన్ గ్రంథ అవతరణ కూడా మొదలవుతుంది. ఈ ఘటనతో వీరు సాక్షాత్తు సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క ప్రవర్తగా ఎంపిక కాబడ్డ విషయం దశ దిశలా వ్యాప్తి చెందుతుంది. దీనితోనే దైవానికి లోబడి ఉండమని అర్థం వచ్చే ఇస్లాం పేరున ఒక ఆధ్యాత్మిక మతానికి అంకురార్పణ జరుగుతుంది. దాదాపు 23 సంవత్సరాల పాటు అనేక దఫాలుగా దేవదూత అయిన హజరత్ జిబ్రాయిల్ అలైహి వసలాం గారి ద్వారా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఖురాన్ అవతరించడం జరుగుతుంది. ఒకసారి మౌఖికంగా అవతరించిన వాక్యాలు ఆయన హృదయ ఫలకంపై మారుమోగిపోయేవి. వాటిని తన అనుచరులతో అక్షరం తేడా లేకుండా లిపిబద్ధం చేయించేవారు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ గ్రంథం సమస్త మానవాళికి చివరి మార్గ నిర్దేశనం.

గ్రంథాన్ని పరిరక్షించే బాధ్యత స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహనే తీసుకున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించిన లేదా అందించిన ఖురాన్లో సృష్టి అంతం వరకు కూడా ఒక్క అక్షరాన్ని తీసివేయడం కానీ అందులో జోడించడం కానీ జరగలేదు, జరగబోదు. నైతిక విలువలు, జీవన విధాన దిశానిర్దేశం, చట్టం, ఇలా ఆది అంతాల సర్వస్వంగా ఈ గ్రంథం మార్గం చూపిస్తుంది. జాతి, మత, కుల, ప్రాంత, భాష, లింగ, వర్గ, వర్ణ వివక్షలకు అతీతంగా పవిత్ర ఖురాన్ దిశానిర్దేశం చేస్తుంది. మహమ్మద్ ప్రవక్త గారి వలనే వారికంటే ముందు దైవ కారుణ్య వాక్యాలు, సందేశాలను అందించిన సృష్టికర్త పంపిన అందరు దైవ ప్రవక్తలను విశ్వసించాలని, గౌరవ ప్రపత్తులను వారి ఎడల ప్రదర్శించాలని ఖురాన్ చెప్తోంది. దైవ గ్రంథాలన్నింటినీ ఖురాన్ వలనే పవిత్రమైనవిగా భావించాలని కూడా చెప్తోంది. దైవ ప్రవక్తలందరి ఉద్దేశం ఒకసారి గమనిస్తే భావ సారూప్యత కనిపిస్తుంది. నిరాకార ఏకేశ్వరవాదం, సృష్టికర్త పట్ల అచంచల విశ్వాసం, ఆయన మార్గంలో నడవటం, దైవారాధనను స్థాపించడం, మానవాళి సేవ, ఇవే ప్రధానంగా కనిపిస్తాయి. మహాదైవ ప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఏకేశ్వరవాదం నచ్చని బహుదేవతారాధకులైన మక్కా వాసులకు ఈ విషయం రుచించకపోవడంతో వీరిపై, వీరి అనుయాయులపై అత్యాచారాలు చేయసాగారు. ఈ పరిస్థితుల్లో అల్లా యొక్క ఆదేశంతో తప్పనిసరి పరిస్థితులలో సుమారు 622 మంది తన అనుయాయులతో మక్కాను వీడి మదీనా నగరానికి వలస వెళ్తారు హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. ఇలా వలస వెళ్లడాన్నే హిజ్రత్ అంటారు. అప్పటి నుండే హిజ్రీ క్యాలెండర్ కూడా ఉనికిలోకి వచ్చింది. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా నగరంలో క్రీస్తు శకం 632 జూన్ నెల 8వ తేదీన పరమపదించారు. దైవ కారణాల చేత, దైవ ప్రవక్తలాగా కాకుండా వారు ఒక సామాన్య మానవుని మృత్యువును కోరుకున్నారు. తద్వారా మృత్యు పీడను అనుభవించారని చెబుతారు. ఇంత క్లిష్టమైన మృత్యు ఘడియలను సామాన్య విశ్వాసులు తట్టుకోలేరని, అల్లాహను వేడుకున్నారని తెలుస్తుంది. మహాదైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినాన్ని రబీఉల్ అవ్వల్ నెలలో 12వ తేదీన ప్రతి ఏటా ఉత్సవంగా జరుపుకుంటారు. అయితే వారి జన్మదినాన్ని మానవాళి పాప విముక్తికై భూమిపైకి అరుదించిన కారుణ్యమూర్తిగా భావించి ఉత్సవంలా జరుపుకోవాలని పరితపిస్తారు. వారు ప్రవచించిన సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని అల్లాహ్ మార్గంలో పయనించడానికి ప్రేరణగా మిలాదున్ నబీని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు మానవాళికి ఎన్నో అమూల్యమైన ఉపదేశాలను అందించారు. అందులో కొన్ని ముఖ్యమైన వాటిని పరిశీలించినప్పుడు, అల్ మరియు ఇలాహ అనే పదాల కలయిక వల్ల అల్లాహ అనే పదం ఏర్పడిందని, దీని అర్థం సకల ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు, నిజ దేవుడు అని అర్థం వస్తుందని చెప్పారు. కావున ఆ నిరాకార ఏకేశ్వరునికే 5 పూటలా నమాజులు చేయాలని చెప్పారు. విశ్వ సృష్టికర్త అయిన న్యాయమూర్తి, కారుణ్యమూర్తి, దయాలువు, సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ తనను విశ్వసించి మోకరిల్లే వారిపై 70 తల్లుల ప్రేమను కురిపిస్తాడని చెప్పారు. అల్లాహ భూమి ఆకాశాలను, వాటి మధ్య సమస్తాన్ని సృష్టించాడని, అన్ని జీవుల పోషకుడు, జీవుల కర్మలను లెక్కించి ప్రశ్నించి శిక్షించేవాడైనప్పటికీ తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరితే కరుణ కురిపిస్తాడని చెప్పారు. అల్లాహ అత్యున్నతుడని, ఉత్తమోత్తముడని, అసామాన్యుడు, అద్వితీయుడు, భవబంధాలకు అతీతుడని, ఆయనతో ఎవరూ సమానం కాదని, ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో సాటి కల్పించకూడదని నిర్దేశించారు. రంజాన్ మాసంలోని 30 రోజులు విధిగా రోజాలు అంటే ఉపవాసాలు ఆచరించాలన్నారు. ఏమాత్రం ఆర్థిక స్తోమత ఉన్నా దైవారాధనకు దిక్సూచిగా నెలకొల్పిన మక్కా నగరంలోని కాబా గృహాన్ని సందర్శించి మదీనాకు వెళ్లి హజ్ యాత్రను పూర్తి చేయాలని చెప్పారు. అయితే పేదలకు మాత్రం ఇది తల్లిదండ్రుల సేవలోనే దాచి ఉంచామని ప్రబోధించారు. ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పక తమ ఆదాయంలోని 2.5% పేదలకు అందజేయాలని, ఇది పేదవాళ్ల హక్కు అంటే జకాత్గా ప్రకటించారు. అలా చేయకుంటే దైవ ధిక్కారంగా భావించబడుతుందన్నారు. ఇలా మానవ జన్మకు మోక్ష మార్గాన్ని అన్వేషించి
కానుకగా అందించిన మహిమాన్వితుడు మహనీయ

0: ఆ ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ ముస్తఫా సల్లెల్లాహు అలీ వసల్లం మార్గంలో పయనిస్తూ వారి జన్మదినం మిలాదున్ నబీ స్ఫూర్తితో మానవులంతా మహోన్నతులు కావాలని, సమస్త మానవాళికి శుభం కలగాలని ఆశిద్దాం.
1: మీరింతవరకు మిలాదున్నబి ప్రాశస్త్యం గురించి షేక్ హాజీ నూరాణి గారి ప్రసంగం విన్నారు.

0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై శ్రోతలు వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 7:31. ఈ సమయంలో మీరు వింటున్నారు ఉదయ తరంగిణి కార్యక్రమంలో. ఇప్పుడు వినండి, ఒత్తిడిని జయించడం ఎలా అన్న అంశంపై శ్రీ అశోక్ పోగు గారి ప్రసంగం.
8: మారుతున్న సమాజంలో నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర సాంకేతిక ఆర్థిక రంగాలలో త్వరితగతున వస్తున్న మార్పులు మానవ సమాజంలో మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. వ్యక్తిగత ఆలోచనలు, కుటుంబ, ఉద్యోగ, సామాజిక రంగాలలో చోటు చేసుకున్న పరిణామాలు మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాలలో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నాడు. ఈ బిజీ లైఫ్లో ఒత్తిళ్లతో సతమతమవుతున్నాడు. ఈ ఒత్తిడే మనిషి పాలిట శాపంగా మారుతుంది. తాజా సర్వేలు దాదాపు 70% ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నాయని తేల్చాయి. భారతదేశంలో ఒక గణాంకం ప్రకారం నేడు 7.5 crore మంది మానసిక కుంగుబాటును అనుభవిస్తున్నవారు ఉన్నారు. పట్టణాల్లో, జనారణ్యాల్లో ఉంటూ కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామంటే ప్రతి వ్యక్తి ఒక ఏకాంత ద్వీపం అవుతున్నాడనే కదా. మానసిక ఒత్తిడి వ్యక్తి శారీరక, మానసిక, సాంఘిక జీవనంపై ప్రభావం చూపిస్తుంది. అంతేగాక వ్యక్తి సంజ్ఞానాత్మక చర్యలపై, అంటే అభ్యసనము, స్మృతి, చింతనము మొదలగు వాని వికాసము, దక్షతను కుంటుపరుస్తుంది. ఒత్తిడి మన శరీరంపైన అంతటా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని ప్రతి భాగం దీని ప్రభావం వల్ల అనేక సమస్యలకు లోనవుతుంది. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటి నెగిటివ్ ఎమోషన్స్ పెరిగి యాంగ్జైటీ, డిప్రెషన్లకు దారితీస్తాయి. శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. అసిడిటీ, అల్సర్ల లాంటి సాధారణ సమస్యల నుండి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తుంది ఈ మానసిక

మానసిక ఒత్తిడి. అంతేకాదు, మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతారు. అందుకే మనం ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తాయి. అందుకే వీటిని సైకోమాటిక్ సమస్యలు అంటారు. ప్రతిస్పందించే సాధారణ సామర్థ్యాన్ని మించిన డిమాండ్లు లేదా సవాళ్లకు గురయ్యే పరిస్థితుల వలన కలిగే మానసిక మరియు శారీరక ఉద్రిక్తతనే ఒత్తిడిగా చెప్పవచ్చు. ఒత్తిడి అంటే సంకుచితత్వం, అణచివేత. మరి మానసిక ఒత్తిడికి గల కారణాలు ఏమిటి అని ఒకటి పరిశీలిస్తే, శక్తికి మించిన లక్ష్యాలను పెట్టుకోవడం, ఆరోగ్య సంబంధ కారణాలు, భౌతిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం సంబంధించి కారకాలు, కుటుంబ పరిస్థితులు అనువుగా లేకపోవడం, కుటుంబ సమస్యలు, తగాదాలు, ఆర్థికపరమైన సమస్యలతో సతమతమయ్యే కుటుంబ వాతావరణం, భార్యాభర్తలు, అన్నదమ్ములు లేదా కుటుంబ సభ్యుల మధ్య సరైన అన్యోన్యత అవగాహన లేమితో సర్దుకపోలేకపోవడం, స్నేహితులకు సంబంధించి కొన్ని సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, చదువులో వెనకబడడం, చెడు అలవాట్లు, వృత్తి ఉద్యోగంలో ఒత్తిళ్లు, టీజింగ్, ర్యాగింగ్ మొదలైన అంశాలతో కూడిన కారకాల వలన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు అనేక కారణాలు ఉన్నా అతి ముఖ్యమైన కారణాలలో ఒకటి వైఫల్య భావన. జీవితంలో ఓడిపోయాం, నష్టపోయామన్న భావనతో మానసికంగా కృంగిపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. అందుకే జీవితంలో ఓటములు, గెలుపు సహజమని భావించాలి. మరణం తర్వాత ఒక జననం, అస్తమయం తర్వాత మరో ఉదయం, అమావాస్య చీకట్ల తర్వాత వెలుగులను పంచుతూ వెండిమబ్బులతో పండువెన్నెల రావడం ఎంత సహజమో, ప్రతి ఓటమి తర్వాత గెలుపు రావడం అనేది కూడా అంతే సహజమని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుంటే ఎలాంటి ఒత్తిడి కూడా మన దరిచేరదు. అపజయాలను కొద్దిపాటి వెనుకంజను లక్ష్య పెట్టవద్దు. ప్రయత్నంలో 1000 సార్లు ఓడిపోయినా పట్టువదలక మరోమారు ప్రయత్నించి చూడండి, గెలుపు మీ ముంగిట వాలితీరుతుంది. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం, అవే జీవితానికి మెరుగులు అద్దేవి. ఓటమి లేని జీవితం ఉంటుందా? మనం వట్టి చేతులతో ఈ ప్రపంచానికి వస్తున్నాం, వట్టి చేతులతో తిరిగి వెళ్ళాలి అన్న విషయం సదా గుర్తుంచుకుంటే విజయం వైఫల్య భావనల నుండి దూరంగా ఉండవచ్చు. ఇక్కడ విజయాలు లేవు, వైఫల్యాలు లేవు, రెండు విభిన్న అనుభవాలు. విభిన్న అనుభవాలతో ఎంత తొందరగా మనం పాఠాలు నేర్చుకోగలుగుతామో చూడాలి. ఇతరులను మనలో భాగంగా చేసుకుంటూ ప్రతి మనిషి విద్యతో సంస్కారాన్ని, ఆధ్యాత్మిక విలువలను, హృదయ వికాసమును పొంది తనకు పరులెవరూ లేరని భావిస్తూ అందరినీ తన భాగస్వాములుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తే భావోద్వేగాలు అదుపులో ఉండటమే కాకుండా ఒత్తిడి లేని మనిషిగా, విశ్వ మానవ ప్రేమికుడుగా ఎదుగుతాడు. మానసిక కుంగుబాటుకు లోనవుతున్న వారి సంఖ్య దినదినం పెరగడానికి కారణం మనం తోటి మనుషులతో అస్సలు మమేకమవలేకపోవడమే. అందుకే చిన్నప్పటి నుంచే విద్యార్థులను కొద్ది కొద్దిగా సేవా కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేయాలి. సేవ ద్వారా కలిగే ఆనందాన్ని వారికి రుచి చూపించాలి. హృదయ వికాసమే చదువుల ప్రయోజనమవ్వాలి. అందరూ తనలో భాగమని, తాను అందరిలో భాగమని నిరంతరం గుర్తుంచుకోవాలి. స్వార్థంతో, పేరాశతో తనను సమిష్టి నుంచి వేరు చేసుకొని భయానికి, ఆందోళనకు, ఒత్తిడికి, ఒంటరితనానికి గురవుతున్నాడు మనిషి. తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని, తాను ఈ జీవన పయనంలో ఒంటరినని మనిషి భావిస్తున్నాడు. తద్వారా మానసిక కుంగుబాటు ఎక్కువవుతున్నది. మనకు ఎదురయ్యే విమర్శలకు మనం ప్రతిస్పందించడాన్ని బట్టే పరిస్థితులైనా, పక్కవారైనా,
ప్రభావాన్ని

చూపేది. అందుకే ఓ బౌద్ధ గురువు ఇలా అంటారు, డు నాట్ గెట్ అప్సెట్ విత్ పీపుల్ ఆర్ సిచ్యువేషన్స్ బోత్ ఆర్ పవర్లెస్ వితౌట్ యువర్ రియాక్షన్. పక్కవారి ప్రవర్తన వల్ల పరిస్థితుల వల్ల కలత చెందకు. నువ్వు ప్రతిస్పందించకపోతే వాటి ప్రభావం నీపై ఉండదు అని అంటారు. ఊహించని పరిణామాలకు సానుకూలంగా ప్రతిస్పందించక తరచూ మనస్సును కల్లోల కడలిగా మార్చేసుకుంటూ ఉంటాం. ఉత్పాతాలు అనగా అనుకోని ప్రమాదాలు, సంఘటనలు సంభవించటం. అలాంటి వేళ కూడా మనం మనోనిబ్బరాన్ని కోల్పోకుండా అనుకూల ప్రతికూల సందర్భాలన్నింటిలో ఒకేలా ఉండగలిగితే ఎలాంటి మానసిక రుగ్మతలు మన దరి చేరవు. మనలో చాలామంది బయటకు చలాకీగా కనిపించడమే చురుకుదనం అనుకుంటారు. ఉరకలేయటం, హుషారుగా మాట్లాడటం, నవ్వటం, నవ్వించడమే ఉత్సాహానికి నిర్వచనమని భ్రమపడతారు. కానీ ఇవన్నీ పైపై ప్రదర్శనలే. నేడు మన దేశంలో కొంతమంది పలు రకాల ఔషధాలతో, ఖరీదైన ఉత్ప్రేరకాలతో కృత్రిమమైన చురుకుదనాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. అయితే బాహ్య ఉత్ప్రేరకాల వలన వచ్చే ఉత్సాహం, ఉల్లాసం తాత్కాలికమైనవి, పైగా ప్రమాదకరమైనవి కూడా. కానీ వీటికి మూలమైన మనస్సును ముందు ఉన్నతమైన భావాలతో ఉల్లాసభరితం చేసుకోవాలి. మనోస్థైర్యం, సౌజన్యం, మనోనిగ్రహం, ఆశావాహ దృక్పథం, ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండటం ఉత్సాహపూరితమైన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. ఇవన్నీ కలగలిసిన వ్యక్తుల పరిసరాలు తెలియకుండానే ఉల్లాసంగా, ఉత్తేజకరంగా మారిపోతాయి. నిర్మలమైన వారి మనోభావనలే మండువేసవిలో మల్లెల పరిమళాల్లా ప్రసరిస్తాయి. ఇలాంటి భావనలు పెంపొందించుకుంటే ఎలాంటి ఒత్తిడిలు కూడా మన చెంతకు రావు. నేడు సమాజాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్యలలో మానసిక ఒత్తిడి కూడా ఒకటి. ప్రతి మనిషి మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నిరంతరం మంచి ఆలోచనలను, భావాలను గ్రహిస్తూ ఉండాలి. నకారాత్మక శక్తిని ప్రోది చేసుకోకుండా జాగ్రత్త పడాలి. హృదయంలో ప్రేమ ఉంటే ఎక్కువగా ప్రతికూల శక్తి మన మనసులో పేరుకోదు. మనల్ని మనం ద్వేషించకూడదు, కించపరుచుకోకూడదు. ఇతరులను ప్రేమించాలి. అలాగే మన సమస్యల గురించి, లక్ష్యాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి మరీ అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు. అంటే ఇక్కడ బాధ్యత లేకుండా ప్రవర్తించమని కాదు, కానీ ప్రతి దాని గురించి అతిగా ఆలోచించి కలత చెందటం అజ్ఞానం. వివేకమును. ప్రపంచమంతా మనస్సులో నడుస్తున్న సినిమా. మరి మనం మనకు తెలియకుండానే మనసులో ఎక్కువ దుఃఖంతో కూడుకున్న సినిమాను చూడటానికి ఇష్టపడుతున్నాం. మనమే లోపలి నుంచి ఒక విషాద సినిమాను సృష్టించుకుంటూ సతమతమవుతున్నాం. అది మనం సృష్టించుకున్న సినిమా అయినప్పుడు మనకైనా వినోదాన్ని ఇవ్వాలి కదా. మన భావం ప్రకారమే ప్రపంచం కనబడుతుంది. అందుకే అంటారు, దృష్టి కొద్దీ సృష్టి అని. మీరు బలవంతులని భావిస్తే బలవంతులే అవుతారు, బలహీనులమని భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. ఎలా ఉండాలో నిర్ణయం మీదే అంటారు స్వామి వివేకానంద. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు శరీరంలోని ప్రతి కణం కూడా మనకు సహకరిస్తుంది. అన్ని అంగాలు కూడా చక్కగా పనిచేస్తాయి, మనకు అనుగుణంగా ప్రవర్తిస్తాయి. అంత తొందరగా రోగగ్రస్తం కాము మనం. రోగ నిరోధక శక్తి కూడా మనలో ఇనుమడింపచేస్తుంది. నేడు జనుల మానసిక ఒత్తిడికి గల ప్రధాన కారణాలలో ఒకటి ఇతరులతో పోల్చుకోవడం. ఎవరు కూడా ఇతరులతో తమను తాము పోల్చుకొని తమ శాంతిని భంగపరుచుకోకూడదు. వాళ్ళు వీళ్ళు ఏదో సాధించేశారని, మనం వెనకబడిపోయామని అనుకోకూడదు. తమ

అంటే వస్తుపరంగా లేదా ఆస్తుల పరంగా కొంచెం మెరుగ్గా ఉన్నవాళ్ళని చూస్తూ అసూయ చెందుతూ మనసులో ఒత్తిడిని ఆందోళనను పెంచుకుంటూ శరీరాన్ని బలహీనపరుచుకోకూడదు. మరి ఒత్తిడిని తగ్గించడానికి గల మార్గాలను చూసినట్లయితే, ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ను వెలువరిస్తుంటుంది. ఒత్తిడి సుదీర్ఘకాలం కొనసాగితే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. దానిని నియంత్రించడానికి రిలాక్స్ అవ్వడం ఒక చక్కని మార్గం. విశ్రాంతి. మానసిక ఆరోగ్యానికి విశ్రాంతి చాలా అవసరం. అధికంగా శ్రమించినప్పుడు నీరసపడి ఒత్తిడి కలగకుండా ఉండడానికి ధ్యానం చేయడం, యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు చేయడం వలన అవి ఒత్తిడిని తొలగించి మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి. సుమారు గంటసేపు విశ్రాంతిగా పడుకోవడం వలన శరీరము, మెదడు పూర్తిగా రిలాక్స్ అయిపోతాయి. పని కోసం నిద్రను త్యాగం చేయకండి. మన శరీర నిర్మాణం ప్రకారం రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం. సంగీతం వినడం, మైదానంలో విహారం చేయడం, మసాజ్ చేసుకోవడం లాంటివి చేయాలి. ఓ మంచి మర్దన శరీరం నుంచి ఒత్తిడిని, కండరాల్లోని ఉద్వేగాన్ని తొలగించగలుగుతుంది. ఉద్రేకాలను నియంత్రించుకోవడం వలన మనం ఒత్తిడికి దూరం కావచ్చు. చిన్న చిన్న విరామాలు తీసుకోండి. పనిలో ఎప్పుడూ చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి. ఏ వృత్తివారైనా, విద్యార్థులైనా తాము చేస్తున్న పనిలో నిరాటంకంగా కొనసాగకుండా విరామాలు తీసుకోకపోవడం వలన, విషయాలను క్రమ పద్ధతిలో పెట్టుకోకపోవడం వలన తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ పనిలో కూర్చున్నప్పుడు అంతకుముందు ఎదుర్కొన్న సమస్యలను సులువుగా పరిష్కరించగలుగుతారు. నిశ్శబ్ద ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చోవడం, అన్ని ఆలోచనలను వదిలిపెట్టేయడం వలన శరీరం, మనసు రెంటిని కేవలం రిలాక్స్డ్గా వదిలేయడం వలన ఒత్తిడి దూరమవుతుంది. ఇకపోతే విజయాలను గుర్తు చేసుకోవడం. జీవితంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటే సంతృప్తి, ఆనందం మనసును ఉత్తేజపరిచి ఒత్తిడిని దూరం చేస్తుంది. ఒత్తిడికి దొరకకుండా ఉండేలా పనుల విభజన చేయడం. రోజువారి పనుల జాబితాను రూపొందించుకొని ఆ ప్రకారం పనులు పూర్తి చేయాలి. ఏది అత్యవసరం కాదు, దేనికి తొందర లేదు, అతి ముఖ్యమైనది ఏమిటి అని విశ్లేషణ చేసుకొని ఉన్న పనిలో అతి ముఖ్యమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి మిగతా చిన్న చిన్న పనులను మెల్లిగా సాఫీగా చేసుకుంటూ వెళ్ళాలి. సకారాత్మక భావోద్వేగాలు ప్రదర్శించండి. మీరు మీ ఆలోచనల నియంత్రణలో ఉంటారు. అందుకే ఆనందం, దయ, క్షమ వంటి సకారాత్మక ఆలోచనలను పెంచుకోండి. అప్పుడు మీకు ప్రశాంత చిత్తం చేకూరుతుంది. ద్వేషం, ఈర్ష్య, పగ, ప్రతీకారం వంటి నకారాత్మక భావోద్వేగాలతో నిండి ఉండే మనసు ఎప్పుడూ చెదిరిపోయి ఉంటుంది. రక్తపోటును కూడా పెంచుతుంది. పనిని ఇంటికి తేకండి. కార్యాలయంలోని పనిని ఇంటికి తెచ్చుకుంటే జీవితంలో ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. మీ దృష్టి మీ పని మీద ఎలా ఉంటుందో అలాగే తమపైన ఉండాలని మీ కుటుంబ సభ్యులు కోరుకుంటారు. సమతుల్య జీవన విధానం ఒత్తిడిపై పోరాడేందుకు మంచి మార్గం. ఇకపోతే జీవితంలో మెల్లిగా వెళ్ళండి. పనులన్నింటినీ వేగంగా చేసుకుంటూ పోతున్నారంటే మీ శరీరాన్ని, మనసుని ఉద్వేగానికి గురిచేస్తున్నారని అర్థం. కొంచెం నెమ్మదించండి. మీ చుట్టూ ఉన్న శబ్దాలను వినండి. సంగతులను పరిశీలించండి, ప్రశంసించండి. మీ ఒత్తిడి ఇలా హుష్కాక్ అయిపోతుంది. అభిరుచులు అలవర్చుకోండి. మీ ఎక్వేరియంను చూడండి.

0: మీ తోటలోని మొక్కల్ని చూసి మిమ్మల్ని మీరే మెచ్చుకోండి. పియానో మీద మీకు నచ్చిన శృతులు వాయించండి. మీ జీవితంలోకి సమతౌల్యాన్ని తేగల మీకు నచ్చిన పనులు చేయండి. ప్రకృతికి తిరిగి మళ్ళండి. తీరం తాకి గట్టుమీదికి పొంగి వచ్చే కెరటాల సవ్వడి వినండి. ఆ దృశ్యాన్ని కనులారా చూడండి. ఆకుపచ్చ కోక కట్టుకున్న పల్లెపట్టుల్లో తిరగండి. చెట్ల మీద కూచొని తీపి రుచులతో పాడే పక్షుల కిలకిలా రావాలు వినండి. మీరు ఖచ్చితంగా ఒత్తిడిని మాయం చేయగలుగుతారు. ఒకసారి ఒకే పని చేయండి. ఒకేసారి చాలా పనులు చేస్తుంటే అవి మీ దృష్టిని మరల్చుతాయి. ఫలితాలు రావు, ఆనందం పోతుంది, ఒత్తిడి పెరుగుతుంది. చేసే పని ఒకదానినే చేయండి, దానిపైనే ఉండండి. ఆ సమయంలో శారీరకంగా కానీ మానసికంగా కానీ వేరే వాటిపై దృష్టి పెట్టవద్దు. ఇలా చేయడం వలన పనులు విజయవంతమై మీ ఒత్తిడి ఎగిరిపోతుంది. నీటిని తగినంతగా తీసుకోండి. అమెరికాలో జరిపిన సర్వే ప్రకారం 21% కేలరీల శక్తి ద్రవ పదార్థాల వల్ల పోతుంది. అందుకే నీటిని త్రాగండి. సరిపడా నీళ్లు త్రాగితే చాలు, మీ శరీరంలోని అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయి. మరో విషయం గమనించండి, ఒత్తిడి మిమ్మల్ని జయించకుండా చూడండి. ఒత్తిడికి కారణం అవుతున్న, మీకు ఒత్తిడి కలిగించేందుకు వస్తున్న పరిస్థితులను గమనించండి. మీకు మీరు పూర్తిగా సన్నిద్ధమై దాన్ని జయించేందుకు ఆసక్తిగా ఉండండి. ఫలితంపై కాదు ఆచరణపై దృష్టిని కేంద్రీకరించండి. ఫలితాలతో అనుబంధం పెంచుకోకుండా మీ దృష్టిని కేవలం కర్తవ్యంపైనే కేంద్రీకరించండి. దానివలన మీ యొక్క పనితీరు గురించిన మీ వ్యాకులత, ఇతర ఆందోళనల వంటి మానసిక అవరోధాలు తగ్గుతాయి. మీరు మీ శక్తిని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగ నివృత్తి కన్నా రోగ నివారణ ఉత్తమం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకొని తక్షణమే మేల్కొని ఇప్పుడు చెప్పిన ఒత్తిడి నివారణ మార్గాలు పాటించి హృదయ వికాసాన్ని పెంపొందించుకుని జీవన సాఫన్యానికి బాటలు వేద్దాం.
1: మీరు ఇంతవరకు ఒత్తిడిని జయించడం ఎలా అన్న అంశంపై శ్రీ పోగు అశోక్ గారి ప్రసంగం విన్నారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు, కీళ్లు, వెన్నుముక సమస్యలు, స్త్రీలు, పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550-135343.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఉదయతరంగిణి కార్యక్రమంలో చివరిగా ఈ పాట విందాం. తారక రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 8 గంటలు. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ దోర్నాల రాజు బృందం ఆలపించిన జానపద గీతాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బాబాయ పిల్లు ఇంకటి రైలు పట్టాకూలికి
1: నేను రాను బాబాయో రైలు పట్టాకూలికి.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ దోర్నాల రాజు బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15.

0: तो श्रोताओं, कैसे लगे आपको हमारे आज के कार्यक्रम और हमारी आज की जानकारी, जरूर लिखिएगा। तो अब हमारा समय यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम
1: चेतना,
0: जगबंधु
1: और मंजू जी के साथ विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: మీరు ఇంతవరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
3: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
4: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
3: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
4: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
3: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
4: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
3: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
4: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 2981 42.

తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. మీ అభిమాన ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9:00. ఈ సమయంలో ఇప్పుడు విందాం చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ముందుగా వినబోయే పాట అపరిచితుడు చిత్రం నుండి శంకర్ మహదేవన్ హరిణి పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం హరీష్ జయరాజ్.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వింటారు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను మంత్రి ప్రారంభించారు. త్వరలోనే జిల్లాకు మరో 200 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో అనుమతులు లేని 17 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేసి మరొక 11 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. 3 జోన్ల పరిధిలో గుర్తించిన 54 అక్రమ కట్టడాలపై సర్కిళ్ల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యుడు జాటూత్ హుస్సేన్ ఎస్టీల ఫిర్యాదులు కేసులపై సమగ్ర విచారణ చేపట్టారు. మొత్తం 40 కేసుల నివేదికలను పరిశీలించిన ఆయన అధికారుల సమన్వయంతో ఎస్టీల సమస్యలను వేగంగా పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట శివారులో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను కోదాడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగరేణి సంస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉద్యోగుల జీతాలకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 55,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించి సంస్థను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని ఆ దేశ పర్యటనలో ఉన్న మంత్రి జీ వివేక వెంకటస్వామి ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం జపాన్ సంస్థలకు అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఒసాకాలో జరిగిన ఇండియా జపాన్ వర్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్టంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్టంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యపరిచి వ్యవసాయ సాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల నుంచి కొత్త చేయూత పెన్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతను నిర్ధారించాలని మంత్రి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 10:11 దాటి 5 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మీరు వినబోయే పాట వినయ విధేయ రామ చిత్రం నుంచి జస్పీస్ జాజ్ ఎంఎం మానసి పాడిన పాట. మీకు నచ్చిన పాట వినాలి అంటే 0402324085 నెంబర్ కి వాట్సాప్ ద్వారా పాట వివరాల్ని, మీ పేరు, ఊరు వివరాల్ని టైప్ చేసి పంపించండి.

0: నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా శ్రోతలు రాజు, ఉమా, స్వరూప, వంశీ, నిహాల్, సాయినాథ్, సుచిత్ర కోసం ఈ పాట వినిపించాం.
1: Hola, bienvenido. Disfrutar fiesta. ¡Woo!

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ

నయోమి, మాలక్ష్మి, సంతోష్ గౌడ్ ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం వరంగల్ కాశీబుగ్గ శ్రోతలు నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ ఇంకా గుడ్ మార్నింగ్ మేడం, ఒక మంచి పాటను మా కోసం వినిపించండి అంటూ అరుణ, రాజేందర్ వీరు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి కోరుతున్నారు. ఎస్ మీ అందరికోసం ఈ పాట. అరవింద్ సమేత చిత్రం కోసం అర్మాన్ మలిక్ పాడిన పాట.

జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

గజనీ చిత్రం కోసం హారిస్ రాఘవేందర్ బాంబే జయశ్రీ పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి రచనకు హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించాం. రమణీధర్, రజిత, దివ్య, నందిని, కృష్ణప్రియ వీరందరూ వరంగల్ శివానగర్ నుంచి ఈ పాటను కోరారు. ఏదైనా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటున్నటువంటి శ్రోతలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చదివితే చాలేమో, మంచి పాట వేస్తే సరిపోతుంది. కొండ యాదగిరి, శాంత, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి. అండ్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించినటువంటి మరొక్క శ్రోత కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి. ఇంకా ఇప్పుడు వినిపించబోయే పాట మెట్పల్లి శివాజీనగర్ శ్రోతలు సంబారి శేఖర్, భూలక్ష్మి, హరీష్, రష్మిత, చైత్ర, చక్రి. ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాము. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం నుంచి శ్రీనిధి, శ్రీ సౌమ్య పాడిన పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోస్ లో సమయం 10:38 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 27వ తేదీ అంటే గురువారం రోజు, అంటే రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్త్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324 08 52 నెంబర్కి గాని 2324 08 53 నెంబర్కి గాని లేదంటే 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.

0: సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం విజయ్ ప్రకాష్, శ్రేయ ఘోషాల్ పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి శ్రోతలు దివాకర్, విమల ఇంకా త్రివేద వారి కుటుంబ సభ్యుల కోసం ఇంకా ఇదే పాటను వినిపించాము. బండ రావిరాల గ్రామం శ్రోతలు లక్ష్మి, వరలక్ష్మి వారి కుటుంబ సభ్యుల కోసం ఇంకా చిలకలగూడ, సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల వీరి కోసం ఆ పాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: 10:45 ఆన్ స్టూడియోస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట వినబోతున్నారు. పూర్ణాచారి రచనకు గోపి సుందర్ అండ్ రాజేష్ మురుగేసన్ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. నిజామాబాద్ జానకంపేట శ్రోతలు ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి ఇంకా సోను కోసం ఏదైనా ఒక మంచి పాట అంటూ చింత శ్రీనివాస్ గారు షాపల్లి విలేజ్ నుంచి, జఫర్గత్ మండల్ జంగావ్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి మెసేజ్ పంపించారు. ఇంకా కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, శివానగర్, వరంగల్ శ్రోతల కోసం కూడా ఈ పాట వినిపిస్తున్నాము. చందానగర్ శ్రోత సిహెచ్ విజయ్ కుమార్ గారు, మీకోసం కూడా ఈ పాట.

శ్రోతలకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, రేపు అనగా గురువారం 27వ తేదీ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యేటటువంటి హలో డాక్టర్ ప్రతీక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252 నెంబర్కి గాని 2324085353 నెంబర్కి గాని 2955092 నెంబర్లకు కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 ఇప్పుడు వినండి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, శ్రీమణి సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం అందించిన ఈ పాటను కోరుతున్నారు మాధవి, ఆంజనేయులు, బుదాన్ పోచంపల్లి శ్రోతలు. ఇంకా ఈ పాటను వినిపిస్తున్నాం నందిపేట శ్రోత వెంకటేష్ గారి కోసం. ఇంకా జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు వీరు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం శ్రోతలు. ఇంకా షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్ వీరందరూ సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ శ్రోతలు. ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాము మహేష్, గుడిమల్కాపూర్ వెజిటబుల్ మార్కెట్ నుంచి మనకి మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా సంగం మండలం బొండ్రాయి గ్రామం అనుముల రామయ్య, లక్ష్మి, మోహన్ వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట. ఇంకా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ బండారు త్రిమూర్తులు గుప్తా వారి కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ పాటను వినిపిస్తున్నాము. ఇంకా సంగీత, శ్రవణ్, యాదవ్ లంగర్ హౌస్ శ్రోతల కోసం ఈ పాట.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్రమైన మిలాదున్నబీ సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మిలాదున్నబీ పర్వదినం అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడు మండలం దూరకుంట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాతులను మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. శాసన వ్యవస్థలోని కమిటీలు ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గిరిజనులు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కమిటీలు దృష్టి సారించాలని చెప్పారు. తెలంగాణ బ్రాండ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు రాష్ట పర్యాటక అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్టంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను గుర్తించారని, వాటిని మరింత అభివృద్ది చేసేందుకు జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములను బేషరతుగా తొలగించకపోతే లక్షల మంది రైతులు ప్రజలతో అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రైవేట్ ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు కోరిన విధంగా ఏటా కాకుండా రెండేళ్లకోసారి ఫైర్ ఎన్ఓసీ రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ఫైర్ ఎన్ఓసీలను జారీని సరళతరం చేశామని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ సంఘం ప్రతినిధులకు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తుది బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి వరకు పూర్తయిన 16,000 ఇళ్లకు గాను విడుదలైన 185 కోట్ల రూపాయలు ఎల్లుండి లబ్దిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఆచార్య జయశంకర్ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానే తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 11:04 అవుతోంది. మరికొన్ని క్షణాల్లో వింటారు, గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి బుధవారం స్పెషల్ డైరెక్టర్ స్పెషల్ గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు ఏ దర్శకుడి గురించి గుర్తు చేసుకోబోతున్నావు తెలుసా? ఒక దర్శకుడిగా నిలబడటం అంత ఈజీ కాదు సినిమా ఫీల్డ్లో. ఎందుకంటే సినిమా అంటే కథ ఒక్కటే కాదు, కథనం ఉండాలి, దాన్ని తెర మీద చూపించే విధానం కూడా బాగుండాలి, సంగీతం బాగుండాలి, సీన్లు ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వాలి. ఈ అన్ని విషయాల్ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ సినిమాని ప్రేక్షకుడికి అందించడంలో ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే దర్శకుడు దిట్ట. ఆయన సినిమాలు చాలా వరకు మన చుట్టూ ఉన్న మనుషుల్ని, వాళ్ల జీవితాల్ని, వాళ్ల భావోద్వేగాల్ని తెర మీద చూపిస్తాయి. అదే ఆయన్ను గొప్ప కమర్షియల్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాల గ్రేట్ డైరెక్టర్ని చేసింది. మరి ఇంతకీ ఎవరా డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలేంటి, అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మంచి మంచి పాటలు వింటూ ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఆ డైరెక్టర్ సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. మరి వింటూ ఉండండి, ఒక పాట ప్లే చేయబోతున్నాను నేను. ఆ పాట వినగానే ఆ డైరెక్టర్ ఎవరో మీకు తెలిసిపోతుంది. మీరు గుర్తుపడితే నాకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఎవరు అనుకుంటున్నారు. ఈరోజు ఆ దర్శకుడిని గుర్తు చేసుకుందాం, ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: 11 గంటలు దాటి 11 నిమిషాలు దాటి 48 సెకండ్లు అవుతోంది స్టూడియో క్లాక్లో. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. ఇవాళ డైరెక్టర్ స్పెషల్లో జ్వాల సినిమా నుంచి నేను పాట ప్లే చేశాను. మన శ్రోతలందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గానే గెస్ చేసి నాకు వాట్సాప్ ద్వారా వాళ్ళు ఎవరినైతే అనుకుంటున్నారో ఆ డైరెక్టర్ పేరు పంపించారు. ఎస్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి గురించి. ముఖ్యంగా రీమేక్స్ తెరకెక్కించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఆయన. చంటి, పెదరాయుడు వంటి రీమేక్స్తో ఇండస్ట్రీ హిట్స్ని సొంతం చేసుకున్నారు రవిరాజా పినిశెట్టి గారు. గ్రేట్ డైరెక్టర్ విక్టరీ మధుసూదన్ రావు గారి తర్వాత రీమేక్స్లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే. మరి మాట్లాడుకుందామా ఈరోజు రవిరాజా పినిశెట్టి గారి సినిమాల గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. మరి ఇవాళ డైరెక్టర్ స్పెషల్ బుధవారం రవిరాజ పెనిశెట్టి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఆయన సినీ ప్రస్థానానికి అంటే ముందు అసలు ఆయన సినిమాల్లోకి ఎట్లా అడుగుపెట్టారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. మరి ప్రముఖ సాంఘిక నాటక రచయిత, స్వతంత్ర చిత్రకథా రచయిత అయిన శ్రీ పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు, శ్రీమతి లక్ష్మీ దంపతులకు 1949 జూలై 17వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోల్లులో జన్మించారు పినిశెట్టి రవిరాజ. ఆయన చెన్నైలోని కేసరి హై స్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బిజినెస్లోకి అడుగు పెడదాం అనుకున్నారు. అయితే ఒకరోజు దగ్గర బంధువైన అల్లు అరవింద్ గారితో కలిసి బండ్రోతు భార్య సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్కి వెళ్లారనమాట. గురువు గారైన పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారి మీదున్న అభిమానంతో వాళ్ళ అబ్బాయి అయిన రవిరాజ పినిశెట్టిని నాకు అసిస్టెంట్గా చేరతావా అని అడిగారు. ఎవరు? ద గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. అయితే రవిరాజ గారు నవ్వి ఊరుకున్నారనమాట. అంటే ఆ సినిమాలంటే అసలేం తెలీదు. నాన్నగారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా, మంచి రచయిత అయినా కూడా సినిమాలు అనగానే కొంచెం మొహమాట పడ్డారంట అప్పుడు రవిరాజ పెనిశెట్టి గారు. అయితే తిరిగి అదే సినిమా ప్రీమియర్ షోకి రవిరాజ పెనిశెట్టి గారు మళ్ళీ వచ్చారు బండ్రోతు భార్య సినిమాకి. అప్పుడు కూడా మళ్ళీ ఆఫర్ చేశారు దాసరి నారాయణరావు గారు. సో ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా దాసరి గారు అని చెప్పి వెంటనే ఓకే చెప్పేశారనమాట. దేవుడే దిగి వస్తే అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారి దగ్గర చేరిపోయారు రవిరాజ పెనిశెట్టి గారు. ఆయన దగ్గరే స్వర్గం నరకం, అలాగే హిందీ సినిమా అయిన జ్యోతి బనే జ్వాల సినిమాలకు అసిస్టెంట్గా పనిచేశారు. మరి తర్వాత ఆయన సినిమా ప్రస్థానం ఎలా రైజ్ అయింది, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా ఎలా మారారు, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
2: ఎస్, 11:32 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో డైరెక్టర్స్.

స్పెషల్లో రవిరాజ పెనిశెట్టి గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సినిమాల్లోని మంచి మంచి పాటలు వింటున్నాం. ఇందాక విన్న పాట రాయుడు సినిమాలోది, పెదరాయుడు తర్వాత మోహన్ బాబు గారితో తీసిన సినిమా అన్నమాట. కేజేఎస్ దాస్ గారి అద్భుతమైన గాత్రంలో ఆ పాట వింటూ ఉంటే నిజంగా నిద్ర వచ్చేస్తుంది ఎవరికైనా. అంత గొప్ప కంపోజిషన్ అనమాట ఎస్ఏ రాజ్కుమార్ది, సుద్దాల అశోక్ తేజ్ గారు రాసిన పాటది. అయితే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, దర్శకుడు దాసర్ నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా స్వర్గం నరకం జ్యోతి బనే జ్వాల సినిమాలకు పనిచేశారని చెప్పాను కదా. అయితే ఎందుకో రవిరాజ పెనిశెట్టి గారికి ఆ సినిమా వాతావరణంలో ఇమ్మడలేకపోయారనమాట. ఆయన మనసంతా కూడా బిజినెస్ మీదే ఉండేది. ఆ తర్వాత సినిమా వాతావరణంలో అడ్జస్ట్ కాలేక కొన్నాళ్ళు మూవీ ఇండస్ట్రీని విడిచిపెట్టారు రవిరాజ గారు. 4 ఏళ్ళు టొబాకో బిజినెస్లో ఉన్నారు. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత దాసరి గారి అసిస్టెంట్గా కృష్ణార్జులు అనే చిత్రానికి పనిచేశారు. అలా పనిచేస్తుండగానే నిర్మాత జయకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. ఈయన వర్కింగ్ స్టైల్ నచ్చి ఆ నోట ఈ నోట రవిరాజ అనే కుర్రాడు బాగా చేస్తున్నాడు, చాలా మంచి నాలెడ్జ్ ఉంది డైరెక్షన్ మీద, ఆయనకి డైరెక్టర్గా అవకాశం ఇస్తే బాగుంటుంది అనే వార్త ఆ నోట ఈ నోట బాకి జయకృష్ణ గారు చెవిలో పడింది. వెంటనే రవిరాజ గారిని పిలిపించి వీరభద్రుడు అనే సినిమాతో డైరెక్టర్గా పరిచయం చేశారు. 1985లో అప్పటి సుప్రీం హీరో చిరంజీవి కథానాయుడిగా రూపొందించిన జ్వాల సినిమాతో పరిశ్రమలో నిలదొక్కున్నారు రవిరాజ పెనిశెట్టి గారు. ఇక అక్కడి నుంచి ఆయన బండి ఆగలేదనమాట, వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుమారు 2 దశాబ్దాల్లో 50 పైగా చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కూడా ఇచ్చారు. ఇంకా మాట్లాడుకుందాం రవిరాజ గారి గురించి, మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: हाट खाट नाट
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ అనగా రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252 2324085853 మరొక నెంబరు 2955092 ఈ నెంబర్లకి కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి మీరు కూడా నేరుగా ఫోన్లో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
3: గుర్తుకొస్తున్నాయి Retro with Akashvani Telugu.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో 11 గంటలు దాటి 41 నిమిషాలు అవుతోంది. రవిరాజా పినిశెట్టి గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం ఇవాళ కార్యక్రమంలో. మరి తరువాత ఆయన ఎలాంటి సినిమాలకు పనిచేశారు అని మాట్లాడుకుంటే అవల్ సుమంగళి దాన్ సినిమాని తెలుగులో పుణ్యస్త్రీగా తెరకెక్కించారు. ఆ తర్వాత రవిరాజా గారికి మంచి గుర్తింపు వచ్చింది ఈ పుణ్యస్త్రీ సినిమా ద్వారా. జ్ఞాన ఓలి అనే సినిమాని రీమేక్గా చిరంజీవి మోహన్ బాబుతో తెరకెక్కించిన చక్రవర్తి సినిమాకు కూడా రవిరాజా గారి దర్శకుడు. ఆయన ఎన్ని రీమేక్స్ తీసినా కూడా ఆయన స్టార్ డైరెక్టర్గా మార్చింది మాత్రం చిరంజీవి యముడికి మొగుడు అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత రవిరాజా గారి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు టాలీవుడ్లో. అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి థ్రిల్లర్ నవలను ముత్యమంత ముద్దుగా తీశారు. అలాగే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి యమపాశ నవల్ని అదే పేరుతో తీశారు. అండ్ తమిళ సినిమా అయిన మై డియర్ మార్తాండన్ సినిమాని తెలుగులో రాజా విక్రమార్కగా రూపొందించి మళ్లీ మెగాస్టార్తో హిట్ కొట్టారు రవిరాజా పినిశెట్టి. మరి మిగతా హీరోలతో ఎలాంటి సినిమాలు చేశారు, తర్వాత రవిరాజా గారి లిస్ట్లో ఏ సినిమాలు టాప్ సినిమాలు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అంతకన్నా ముందు రవిరాజా గారి డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా బంగారు బుల్లోడు సినిమాలోంచి ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయిలో రవిరాజా పెనిశెట్టి గారి కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీస్ గా వచ్చిన బంగారు బుల్లోడు సినిమా నుంచి ఒక మంచి పాట విన్నాం కదా. ఈ పాట వింటే చాలు, అంటే బయట వర్షం పడుతుంటే వింటే ఒక మజా ఉంటుంది, ఈ పాట వినగానే నిజంగా వర్షం పడుతుందేమో అన్నంత గొప్ప కంపోజిషన్ రాజ్కోటి గారిది. రవీనా టండన్ బాలకృష్ణ గారి డాన్స్ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. రవిరాజా పెనిశెట్టి గారి కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీగా చెప్పుకోవాల్సింది మనం స్టార్టింగ్లో విన్న పాట వెంకటేష్ మీనాజంట్ గారు రూపొందించిన చంటి సినిమా గురించి. అయితే ఒరిజినల్ తమిళ సినిమా ఏదైతే ఉందో చిన్న తంబి, అందులో ప్రభు ఖుష్బు యాక్ట్ చేశారు, పి వాసు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా అది. అయితే చిన్న తంబి కన్నా కూడా చంటి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది, 40 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఇళయరాజా గారు అందించిన సంగీతం అయితే ఆ సినిమాకి అదనపు బలం. అండ్ ఆయన సినిమాల్లో 1992లో విడుదలైన సినిమా బలరామకృష్ణుల గురించి కూడా మాట్లాడుకోవాలి, మంచి కథాబలంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. శోభన్ బాబు గారు, డాక్టర్ రాజశేఖర్, జగపతి బాబు, రమ్యకృష్ణ, శ్రీవిద్య గారు, ఇలా ఎంతో మందితో వచ్చిన మల్టీ స్టారర్ సినిమా అది. అండ్ బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టండన్లతో రూపొందిన బంగారు బుల్లోడు సినిమా అయితే రవిరాజా గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పి తీరాల్సిందే. తర్వాత మళ్లీ రీమేక్గా తెరకెక్కి అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ని తిరగరాసిన సినిమా మోహన్ బాబు, రజనీకాంత్, సౌందర్య, భానుప్రియల పెదరాయుడు సినిమా. ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అయితే అంతా ఇంత కాదు. అండ్ ఎంఎస్ నారాయణ లాంటి టాలెంటెడ్ రైటర్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవిరాజా పెనిశెట్టి గారే. తర్వాత ఆయన నటుడిని చేసింది కూడా రవిరాజా గారే. అంత గొప్ప ఆర్టిస్ట్ని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఎంఎస్ నారాయణ గారిలో ఉన్న నటుడిని కూడా గుర్తుపట్టింది పెనిశెట్టి రవిరాజా గారే. ఆయన దగ్గర రైటర్గా చాలా సినిమాలకు పనిచేశారు, ఎం ధర్మరాజు, ఎంఏ, పెదరాయుడు, అలాగే రుక్మిణి ఇలాంటి సినిమాలకి. రుక్మిణిలో అయితే నాగబాబు అండ్ ఎంఎస్ నారాయణ గారి ట్రాక్ అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి, విద్యాసాగర్ గారు కంపోజ్ చేసిన పాటలు. మరి ఆలస్యం చేయకుండా రుక్మిణి సినిమా నుంచి ఒక మంచి పాట వినేద్దామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: రవిరాజ పిన్సెట్టి గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. కొండపల్లి రాజా, రాయుడు, రుక్మిణి, మా అన్నయ్య, ఎం ధర్మరాజు ఎంఏ, ఎస్పీ పరశురాం, అల్లుడు గారు వచ్చారు, అందమైన అబద్ధం, మా బాపు బొమ్మకు పెళ్ళంట సినిమాలు కూడా రవిరాజా గారికి మంచి పేరు తీసుకొచ్చాయి. చెన్నైలో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన. ప్రస్తుతం లైఫ్ని తన మూవీ మెమరీస్తో గడుపుతున్నారు ఆయన. కొడుకులిద్దరు ఇండస్ట్రీలోనే ఉన్నారు, అది ఆయనకి ఇంకా సంతోషం కలిగించే అంశం. పెద్దబ్బాయి సత్యప్రభాస్ పినిశెట్టి డైరెక్టర్గా ఉంటే చిన్న కొడుకు ఆది పినిశెట్టి వెర్సటైల్ యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. తమిళ్, తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో చాలా బిజీ యాక్టర్గా ఉన్నారు. తండ్రి పేరు నిలబెట్టారు అన్నిటికన్నా ముఖ్యంగా. రవిరాజా గారు మనకెన్నో మంచి సినిమాలు అందించారు. ఆయన ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:05. చైతన్య స్ఫూర్తి వింటారు మరి కాసేపట్లో.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కదా, ఈరోజు అందరికీ హాలిడే కదా. హాలిడే ఎంజాయ్ చేస్తున్నారా బాగా ఆకాశవాణి వివిధ భారతి వింటూ, అలాగే మీకు ఉన్న పనులని పూర్తి చేసుకుంటూ, అలాగే మంచి కమ్మటి ఆహారం తింటూ కుటుంబ సభ్యులందరితో గడుపుతున్నారు కదా. అయితే ఈరోజు అందరికీ హాలిడేనే, మరి ఎందుకు హాలిడేనో తెలుసా? ఆ ఏదో ముస్లిమ్స్ పండుగ అంట కదా అంటారు కొంతమంది. కొంతమందికి ఈరోజు ఒకరి బర్త్డే అని తెలుసు. అయితే ఈరోజు మిలాదున్ నబీ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. ముస్లిం పండుగల్లో రంజాన్, బక్రీద్, మహర్రం వంటి వాటిని ఎందుకు జరుపుకుంటారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు మిలాదున్ నబీ అంటే ఏంటి, ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారు, అసలు ఈరోజు ముస్లిం సోదరులు ఏం చేస్తారు తెలుసుకుందాం ఇవాళ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. 12:13 క్రాస్ చేసి 35 సెకండ్స్ స్టూడియో క్లాక్లో టైం. మిలాదు నబీ పర్వదినం గురించి మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఏంటి మిలాదు నబీ? ఇస్లాం మతంలో మిలాదు నబీ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఇస్లాం మతం స్థాపించిన చివరి ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజునే ఈద్ మిలాదు నబీగా జరుపుకుంటారు మన ముస్లిం సోదరులు. ఈ పండుగను మహ్లీద్ అని కూడా పిలుస్తారంట. దీని అర్థం ఏంటంటే అరబిక్ భాషలో పుట్టుక అని అర్థం. అరబిక్లో నబీ అంటే ప్రవక్త అని అర్థం. మొత్తంగా ఈద్ మిలాదు నబీ అంటే ప్రవక్త పుట్టిన పండుగ అని అర్థం వస్తుంది. మహమ్మద్ ప్రవక్త దేవుడి నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు. దయా, ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలి అని ప్రజలకు చూపించడానికి మహమ్మద్ను అల్లా పుట్టించాడని విశ్వసిస్తారు. అందుకే ఈ పండుగను ఘనంగా జరుపుకుని ఆయన పట్ల ప్రేమను భక్తిని చాటుకుంటారు ముస్లిం సోదరులు ఈ మిలాదు నబీ పండుగ రోజున. ఇంకా మాట్లాడుకుందాం మిలాదు నబీ ప్రత్యేకత గురించి ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అరలించే సంపూర్ణ వినోదం.

0: చిత్ర గారు పాడిన ఈ వండర్ఫుల్ మెలోడీ ఖడ్గం సినిమాలోది రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: చైతన్య స్ఫూర్తిలో మిలాదున్ నబీ పర్వదినం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. అయితే ఈ మిలాదున్ నబీ చరిత్ర గురించి మాట్లాడితే 11వ శతాబ్దంలోనే ఈ మిలాదున్ నబీ వేడుకలు బాగా ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ముస్లిం దేశాల్లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది ఈ పండుగ. అయితే ముస్లింలందరూ మిలాదున్ నబీని జరుపుకోరు. మహమ్మద్ ప్రవక్తను విశ్వసించేవారు, అతని అనుచరులు మాత్రమే ఈ పండుగను ఆయన మీద ప్రేమతో భక్తితో జరుపుకుంటారు. ఈరోజు ప్రధానంగా ముస్లిం సోదరులంతా తెల్లవారుజామునే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం అన్నింటికన్నా ముఖ్యమైనదిగా భావించే అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారి వారి తాహతకు తగ్గట్టు, వారి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం అన్నదానం చేస్తుంది. ఆ తరువాత తమ సామర్థ్యం మేరకు పేదలకు దాన ధర్మాలు కూడా చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఈ పండుగను ముస్లింలతో పాటు హిందువులు కూడా జరుపుకుంటారంట. ఈ మిలాదున్ నబీ మత సామరస్యానికి ప్రతీకగా చెప్పొచ్చు. మరొక పాట విందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: యాజిన్ నిజార్ ప్రణవి పాడిన పాట, సినిమా పేరు లోఫర్, భాస్కర్ భట్ల సాహిత్యం, సునీల్ కశ్యప్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:26 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. మొత్తం మీద ఈ మిలాదున్ నబీ పవిత్రమైన రోజున ముస్లిం సోదరులంతా అన్నదానాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. దాదాపు అన్ని మసీదుల దగ్గర లేకపోతే వాళ్ళు నివాసం ఉండే కూడళ్ల వద్ద చాలా మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది అక్కడ భోజనం చేస్తారు, మనస్ఫూర్తిగా కడుపు నిండా తిని వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. అండ్ రాత్రిపూట నిర్వహించే నమాజ్ కూడా ఈ వేడుకల్లో ఒక భాగమే. మొత్తం మీద మానవాళిలో స్ఫూర్తి నింపడమే ఈ మిలాదు నబీ పర్వదిన ప్రత్యేకత. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇక వార్తలు వివరంగా. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యుటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021 ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటి

సంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలని స్పూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలినృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదరభావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి శ్రేయస్సు.

0: సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్గో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదు నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు విందాం ఈట్ ఫిట్ వ్యాఖ్యానం, ఆర్జే రేణు.
2: అమ్మా, ఇవాళ లంచ్ బాక్స్ లోకి ఏం పెడుతున్నావు అని ప్రతి ఇంట్లో ఉదయం కిచెన్ లో ఉన్న అమ్మ చెవిన పడే మాటే. రకరకాల రెసిపీస్ తో లంచ్ బాక్స్ ని సిద్ధం చేయడానికి అమ్మలు ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. లంచ్ ఏంటి, టిఫిన్ ఏంటి, స్నాక్స్ ఏంటి, డిన్నర్ ఏంటి, అందులో ఏం పోషకాలు ఉండాలి అని. అందులోనూ వర్షాకాలం, ఈ సీజన్ లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని తెగ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అమ్మలు. అలా కన్ఫ్యూజ్ అయిపోతున్న అమ్మలకి ఈట్ ఫిట్ ఉందిగా, నేనున్నానుగా మీకోసం. ఈరోజు వర్షాకాలంలో పిల్లల లంచ్ బాక్స్తో వాళ్ళు ఫిట్గా ఉండడానికి ఎటువంటి రెసిపీస్ మనం పెట్టొచ్చు, వాటిలో ఉన్న పోషకాహార విషయాల గురించి తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉండే బాక్సే కదా, పిల్లలకి ఏం పెడతాం? కాస్త అన్నం, పప్పు, రెండు వడియాలు. ఇది వెనకటి మాట కదా. అప్పుడు అలా ఉండేది, ఓ చిన్న బాక్సు, కొంచెం పెరుగన్నమో పప్పు అన్నమో కాస్త ఆవకాయ, ఇది ఎవరికైనా బాక్స్ అనేది. కానీ కాలం మారిపోయింది. బాక్స్లో సైజు మారిందో లేదో తెలియదు, కానీ బాక్స్లో ఆకారాలు మాత్రం మారాయి. ఆహారంలో రకరకాల చేంజెస్ వచ్చాయి. పిల్లలు ఏ తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా ఉండాలి అని పిల్లలకంటే అమ్మలకే ఎక్కువ కంగారు. ఆ కంగారుని తగ్గించే ప్రయత్నం చేయడానికే ఇవాళ వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి రెసిపీస్ పెట్టొచ్చు వర్షాకాలంలో అని మాట్లాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు తినే సమయానికి వేడిగా ఉండాలి, కనీసం గోరువెచ్చగా అయినా ఉండాలి. రైస్ ఐటెం పెట్టినా, టిఫిన్ పెట్టినా, స్నాక్ పెట్టినా, ఏది పెట్టినా వాళ్ళు ఇష్టంగా తినాలి. వాళ్ళు తింటున్నప్పుడు మనం పక్క నుండి కొసరి కొసరి పెట్టినట్లుగా ఉండాలి. ఫుడ్ అనేది లైట్గా ఉండాలి, వేడివేడిగా ఉండాలి, తేలిగ్గా అరిగేదై ఉండాలి. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇలాంటివి ఖచ్చితంగా పిల్లల బాక్స్లోకి వెళ్ళేలాగా చూసుకోండి. కూరగాయలు, సూప్లు, రైస్లు, ఐటెం ఏదైనా సరే పిల్లలకి రోగనిరోధక శక్తి పెంచే విధంగా ఉండాలి. పొట్ట నిండిపోవాలని చాలా మంది అమ్మలు బాక్స్లో వత్తి వత్తి పెడుతూ ఉంటారు రైస్ని. అలా అస్సలు పెట్టొద్దని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. పిల్లలకి బాక్స్ చూడగానే తినేయాలని అనిపించాలి, అంటే అట్రాక్టివ్గా అనిపించాలి. వాళ్ళు తినే క్వాంటిటీ ఎంతున్నా అందులో క్వాలిటీగా మనం ఏమి యాడ్ చేసామనేదే ముఖ్యం. ఇలాంటి వర్షాకాలంలో ముఖ్యంగా కిచ్డీ, పోహ, సాయంకాలం వేడివేడి పకోడీలు, వేడివేడి సూపు, వేడివేడి మొక్కజొన్న కంకులు ఇలాంటివన్నీ ఉంటే ఎంచక్క పిల్లలు ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్గా అయిపోవాలి అని అంటే ఇన్స్టెంట్ పాప్కార్న్ లాంటివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. చిటికలో అయిపోవాలి అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇంకొన్ని మాట్లాడుకుందాం, ఇప్పుడు ఒక పాట విందాం.

బయట మంచి వర్షం పడుతుంది. ఇంట్లో అమ్మ వేడి వేడిగా ఉప్మా చేసి ప్లేట్ పెట్టినప్పుడు అలా పొగలు వస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుంది కదా. పిల్లల కళ్ళు పెద్దగా చేసుకొని ఎప్పుడెప్పుడు తినాలని ఆత్రంగా ఉంటారు. అదే పెద్దవాళ్ళైతే ఇలా వర్షం పడుతుంది అంటే కిటికీ పక్కన కూర్చుని ఒక మంచి కాఫీ తాగాలని అనుకుంటూ ఉంటారు. ఇదే కదా జీవితం అంటే. అందరికీ ఇలాగే అనిపిస్తుందా? అందరి జీవితం ఇలా ఉండకపోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరికి బాక్స్ అనేది ఒక ఎమోషన్, లంచ్ బాక్స్ అనేది ఒక ఫీల్. అది అమ్మ పెట్టిన బాక్స్ అవ్వచ్చు, శ్రీమతి పెట్టిన బాక్స్ అవ్వచ్చు, అక్క పెట్టిందో, చెల్లి పెట్టిందో, అత్త పెట్టిందో, ఎవరు పెట్టినా సరే అందులో ఆడవాళ్ళ ఆప్యాయత, మమకారం, ప్రేమ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది పెట్టండి, అది పెట్టండి అని చెప్తూ ఉన్నాను కదా, ఇవన్నీ ఇప్పుడు ఈ సీజన్లో అవసరం. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా కాయగూరలు ఎక్కువగా పిల్లలు తినేలాగా, అందులోనూ వర్షాకాలం కాబట్టి ఆకుకూరల్ని కాస్త తగ్గించి ఫ్రూట్స్, కాయగూరలు ఎక్కువగా పెడితే మంచిది. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇలాంటివన్నీ సువాసనని పెంచుతాయి, రెసిపీకి ఎన్హాన్స్ని పెంచుతాయి. కాబట్టి ఇవి యాడ్ చేయండి. వీటితో చేసే రెసిపీస్ మనకి సోషల్ మీడియాలో ఈజీగా అవైలబుల్గా కూడా ఉంటాయి. నాకు ఎక్కువగా వంట చేయడం రాదు అని అనుకోకండి, మీరు చేయగలరు నాకు తెలుసు.

వర్షాకాలంలో మనం ఎక్కువగా రొమాంటిక్ సాంగ్స్ వినడానికి ఇష్టపడతాం, అలాగే మంచి ఫుడ్ కూడా తినడానికి గట్టిగా ఇష్టపడతాం. ఈట్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. పిల్లల ఆహార విషయంలో మారం చేస్తున్నారు మా పిల్లలు. అసలు ఏం తిననే తినరు, పెట్టిన బాక్స్ మళ్ళీ పెట్టినట్టే ఇంటికి తీసుకురావడం శరా మామూలు అయిపోతుంది అని పక్కింటి పంకజం చెప్పింది. నిజమే, పక్కింటి పంకజమే కాదు, ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎదురయ్యే సంఘటనే. మరి పిల్లలు ఈజీగా తినాలి అని అంటే వాళ్ళకి ఇష్టమైన ఏముంటాయి? చిప్స్, మిక్చర్, జంక్ ఫుడ్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఇవన్నీ తల్లులందరికీ తెలిసినప్పటికీ వాళ్ళు ఇదే తినాలి, ఇదే పెడతాను అని కొన్ని ఆంక్షలు అయితే పెడుతూ ఉంటారు తల్లులు పిల్లలకి. అలా అస్సలు పెట్టొద్దని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అందువల్ల పిల్లలు ఇష్టపడే ఆరోగ్యకరమైన రుచికరమైన లంచ్ బాక్స్ సిద్ధం చేయడం మనం ఒక పెద్ద పనిగా అనుకోకుండా, తలకు భారంగా అనుకోకుండా, నా బిడ్డ కోసం నేను ఏం చేశాను, ఏం పెడుతున్నాను, ఇందులో ఏం పోషక విలువలు ఉన్నాయి అనేది ఆలోచించాలి. సరే, ఇవాళ నేనేం చేస్తానో

ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఉదయం మనం కూర వండుతున్నప్పుడు ఒక 4 కాయగూరలు ఎక్కువగా వేయండి. ఎందుకంటారా, చుట్టాలు వస్తున్నారు అనుకోకండి, ఎందుకో చెప్తాను. పిల్లలకి మనం వండిన కూర సిద్ధం అయిపోతుంది, వాళ్ళకి బాక్స్ పెడుతూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారు, ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం అన్నం వేసి ఒక 2 స్పూన్లు కూర వేసి అట్లా కలిపేసి పెడతారు. అది మధ్యాహ్నానికి చప్పగా అయిపోతుంది. అలా చప్పగా అయిపోకుండా ఉండాలి అని అంటే నేను ఒక టిప్ చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు కూర వండిన తర్వాత ఆ బాణీలోంచి మీరు పక్కకి కూర వార్చాక అదే బాణీలో రైస్ వేయండి. ఇలా వేసి కలుపుతూ ఉన్నప్పుడు అన్నం వేడిగా ఉండాలి, అండ్ బాణీ కూడా వేడిగా ఉండాలి. అప్పుడు బాణీ అడుగులో ఉన్నటువంటి మసాలాలు, నూనె ఇవంతా కూడా రైస్కి పడుతుంది. కుదిరితే ఒక స్పూన్ నెయ్యి కూడా చేర్చండి. అప్పుడు ఆ వేడి వేడి అన్నం ఆవిరి పాత్ర అడుగున అంటుకున్న మసాలాలు అన్నంలోకి బాగా కలిసిపోతాయి. దీనివల్ల అన్నం రుచిగా అవుతుంది. అప్పుడు మీరు ఈ బాక్స్లోకి అన్నం పెట్టాక మళ్ళీ ఒక స్పూన్ కూర కూడా వేయండి. లేదు అంటే 2 ఆలు చిప్సో, లేకపోతే 2 కీరా ముక్కలో, క్యారెట్ ముక్కలో, టమాటా ముక్కలో ఇలాంటివి యాడ్ చేయండి. బాక్స్ తెరవంగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. పిల్లలు ఇవాళ ఏదో కొత్తగా పెట్టింది అమ్మా అనుకుంటారు. ఇంకొక విషయం చెప్పనా, ఇలా కనుక మీరు బాణీలో కలిపితే బాక్స్ తెరవంగానే మంచి సువాసన కూడా వస్తుంది. సో తెరిచిన వాళ్ళకి తినాలి అని ఆత్రం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు రైస్ అంతా కింద పడేస్తుంటారు, అలా పడేయకుండా ఉండాలి. లైక్ మనం సాంబార్ రైస్ పెడుతూ ఉంటాం, కారిపోకుండా ఉండాలి అనుకుంటే మీరు బాక్స్ పైన ఫాయిల్ పేపర్ని యాడ్ చేయండి. సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ పేపర్, దాన్ని మీరు కవర్ చేయండి. అలా కవర్ చేశారు అని అంటే ఈజీగా ఉంటుంది. ఇటువంటి వర్షాకాలంలో లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా అల్యూమినియం ఫాయిల్ ఎక్కువగా మనం వాడుతూ ఉండాలి. శాండ్విచ్ చేసినా, చపాతీ చేసినా, పరోటా చేసినా, పూరీ చేసినా ఇలాంటివన్నీ అందులో పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రెడ్ ఆమ్లెట్ చేసినా ఇలా ఫాయిల్లో చుట్టేసి పెట్టచ్చు, లేదు మీరు బాక్స్ పైన కవర్ చేసి పెట్టండి. సో ఇటువంటి చిట్కాలన్నీ పాటిస్తూ పిల్లలకి అన్నం అంటే ఆత్రం పెరగేట్లుగా ఉండాలి. ఏమంటారు?

ఈ ట్వీట్ వింటున్నారు. వర్షాకాలంలో చల్లని వాతావరణం ఉంటుంది, సో అటువంటి టైంలో మనకే వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఇక పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీకు చెప్తాను. పలావ్ రైస్ కానీ ఇంకేమైనా రైస్ ఐటమ్స్ కానీ, మనం సౌత్ ఇండియన్స్ మధ్యాహ్నం భోజనం అంటే రైస్ లేనిదే ముద్ద దిగదు. కాబట్టి చిన్న పెద్ద ఎవరికైనా సరే, మనం వారంలో 7 రోజులు మధ్యాహ్నం 7 రకాలుగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఒక్క వారం ఇలా ఫాలో అయి చూడండి, ఖచ్చితంగా మీరే ఇంకా మీ క్రియేటివిటీని బయటకు తీస్తారు. కొన్ని నేను చెప్పిన లైక్ కుష్కా రైస్, వెజ్ పలావు, సాంబార్ రైస్, అన్ని వెజిటేబుల్స్ వేసి ఫ్రైడ్ రైస్, పుదీనా రైస్, కరివేపాకు రైస్, టమాటో రైస్, క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, ఇలా చెప్తుంటూ పోతే బోల్డ్ అన్ని రైస్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఇంకా వేడి వేడిగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా మీరు రైస్కి మీకు ఇష్టమైన వెజిటేబుల్ లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్, పన్నీర్ ఇలాంటివి యాడ్ చేశారనుకోండి, ప్రెషర్ కుక్కర్ పలావ్ అయిపోతుంది. 2 విజిల్స్లో రైస్ ఐటమ్ సిద్ధం అయిపోతుంది. దానికి సింపుల్గా రైతా, మీరు ఆనియన్స్ పెద్దగా కట్ చేసి వేసి దాని మీద కొంచెం నిమ్మరసం పిండి, చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర లేదు మిరియాల పొడి, ఇలా చేస్తూ పోండి. ఏదో ఒక ఐడియా మీకు తడుతూనే ఉంటుంది చేస్తూ ఉంటే. మీ పిల్లలు ఏం తింటారు, మీ శ్రీవారు ఏం తింటారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం తింటారు, మీకంటే ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది చెప్పండి. అమ్మకు మాత్రమే తెలుస్తుంది ఇంటిల పాదికి ఏం కావాలి అనేది. సో దానికి తగ్గట్టుగా మీ క్రియేటివిటీని బయటకు తీయండి. అమ్మ ఏం చేసి పెట్టినా ఇంకా కొత్తది ఏదో కావాలని అనిపిస్తూనే ఉంటుంది. లంచ్ బాక్స్ అంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళు మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద ఏముందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.

పిల్లలు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పాను కదా, వర్షాకాలం అందులోనూ సాయంకాలం స్కూల్ నుండి పిల్లలు వచ్చినా, కాలేజ్ నుంచి పిల్లలు వచ్చినా, ఆఫీస్ నుంచి పెద్దవాళ్ళు వచ్చినా ఇంట్లో ఏదైనా ఉందా లేదా అని డైనింగ్ టేబుల్ వైపే చూస్తూ ఉంటారు. సింపుల్గా మనం అప్పటికప్పుడు చేయాలి అని అంటే స్వీట్ ఐటెం తినాలి అనిపించే వాళ్ళకి చిలకడ దుంపలు ఈజ్ ద బెస్ట్ చాయిస్. చిలకడ దుంపల్ని ఉడకబెట్టేసి ఆ పొట్టు తీసేసి స్లైసెస్ కట్ చేసి దాని మీద బెల్లం సిరప్ వేయండి, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. బాగుంటుంది వేడివేడిగా తినడానికి. లేదా ఎప్పట్లాగే మొక్కజొన్న కంకుల సీజన్, మొక్కజొన్న కంకుల్ని కూడా ఉడకబెట్టి అలాగే నిమ్మరసం, ఉప్పు, కొంచెం కారం అలా కాకుండా ఈసారి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత చిన్న పాన్ తీసుకొని కొంచెం బటర్ వేసి అందులోనే కారం, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి, చాట్ మసాలా వేసి వీటిని జస్ట్ ఫ్రై చేసినట్టుగా చేయండి. చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ సేమియా కావచ్చు, సగ్గుబియ్యం పాయసం కావచ్చు, ఫ్రూట్ చాట్ కావచ్చు, ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి. పెరుగుని చలికాలంలో తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు, కాబట్టి పెరుగుతో కూడా మీరు ఏమైనా సలాడ్స్ చేస్తూ ఉండండి. కాబులి శనగలు, నల్ల శనగలు ఇలాంటివన్నీ వాటికి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ యాడ్ చేసి పెరుగు కూడా యాడ్ చేసి మీరు సలాడ్స్ చేసి పెట్టచ్చు. సూప్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. తృణధాన్యాలు, కాయగూరలు, పళ్ళు, ఎగ్స్ ఇవన్నీ అస్సలు మర్చిపోకండి. ఏదో ఒక విధంగా నువ్వుల్ని ప్రతి దాంట్లో యాడ్ చేస్తూ ఉండండి. ఇక కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తూనే ఉండండి. మనం ఏది చేసినా ఎవర్గ్రీన్గా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో చెక్కలు అలాగే చిరుతిళ్ళు ఉంటాయి కదా, చెక్కలు అంటే గుర్తొచ్చింది. మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక మసాలా పాపడ్ అని తిన్నాను. అయితే ఇంటికి వచ్చాక ఈ చెక్కల మీదే నేను వాళ్ళు మసాలా పాపడ్ మీద ఏదేదైతే మిశ్రమం వేసి ఇచ్చారో సేమ్ అదే నేను ఈ చెక్కల మీద వేసి పిల్లలకి ఇచ్చాను. అలా లొట్టలేసుకుంటూ తినేశారు అంతే. పిల్లలకి ఇడ్లీలు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, కాబట్టి బటన్ ఇడ్లీ ట్రై చేయండి, సాంబార్లో వేసుకొని తినొచ్చు. దోశలు అంటే కూడా కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కాబట్టి చిన్న చిన్న బుడ్డి బుడ్డి దోశలు వేయండి. వీటిని బుడ్డి బుడ్డి దోశలు, బటర్ దోశలు అంటూ ఉన్నారు, అంటే బిస్కెట్ దోశలు అన్నమాట. ఇలాంటి ఐడియాస్ ఎన్నో ఉంటాయి. రైట్ టైంలో రైట్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. వర్షాకాలంలో ఫిట్ గా ఉంటూ ఫిట్ గా ఉండే లంచ్ బాక్స్ ల గురించి మాట్లాడుకున్నాం కదా. ఏ లంచ్ బాక్స్ అయినా సరే అందులో పోషక విలువలు ఉన్నాయా లేదా, మనకి ఫైబర్ ఉందా లేదా, ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా రీచెక్ చేసుకోండి. అవసరమైతే పోషకాహార నిపుణుల్ని కూడా కలవండి. షో ఎండింగ్ లో ఒక మంచి చిట్కా మీకోసం. వర్షాకాలంలో పిల్లలు తరచు దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ చిట్కా. ఇందుకోసం కొంచెం తేనె, కొంచెం అల్లం రసం ఉంటే

0: సరిపోతుంది. పొడి దగ్గు, గొంతు నొప్పి ఇవన్నింటికి మంచి ఆయుర్వేద చిట్కా. అర టీ స్పూన్ అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇది సంవత్సరంలోపు పిల్లలకి ఇవ్వకూడదు, అంటే తేనె ఇవ్వకూడదు సంవత్సరంలోపు అంటూ ఉంటారు కదా, అందుకని. ఏదైనా సరే, మీరు ఏ చిట్కా ఫాలో అయినా, ఏ సజెషన్స్ ఫాలో అవుతున్నా, మీకు ఎప్పుడు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్స్పర్ట్ని కలవటం. సరే, మరి ఈ చిట్కా మీకు నచ్చిందా? మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.
1: అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. విద్యా వైద్య రంగాలకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి కోరారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాహితం కోసం విద్య వైద్యంపై పెట్టే ఖర్చు భవిష్యత్తు కోసం పెట్టుబడి అన్నారు. జిల్లాకు మరో 200 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేయిస్తానని తెలిపారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి కోరారు. జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి ఒసాకాలో జరిగిన ఇండియా జపాన్ వర్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, జపాన్ సంస్థలు సురక్షితంగా లాభదాయకంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 600 ఎకరాల్లో జపాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపడాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయా జిల్లా పట్టణ కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మిలాదున్ నబీ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం శాంతి, సామరస్యం, సమైక్యతలను మరింతగా బలపరచాలని గవర్నర్ తమ సందేశంలో పేర్కొన్నారు. ప్రవక్త జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ అందరూ పరస్పర సామరస్యంతో మెలుగుతూ దేశ పురోగతికి కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మిలాదున్ నబీ పర్వదిన సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్నగర్ పట్టణం, సిర్

0: పూర్ టి జయనూర్ మండల కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో నడుస్తూ సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన తప్పులకు సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టారని, ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 22A నిషేధిత భూముల జాబితా బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించిందని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు కూడా లేకుండా భూములు విక్రయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రజల భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. ఎరువుల ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా రైతులు తక్కువ ధరకు లభించే యూరియాను మోదాతుకు మించి వినియోగిస్తున్నారని, దీనివల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల నాణ్యత తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పడిపోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు యూరియా, డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల ధరలను తక్షణమే రేషనలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ విధానాన్ని తెలంగాణలోని 22 జిల్లాలకు విస్తరించారు. ఈ యాప్ పనితీరు ప్రయోజనాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎరువుల విభాగం నోడల్ అధికారి, బాలానగర్ మండల వ్యవసాయ అధికారి సాయి రమేష్ వివరించారు.
1: ఎరువుల అమ్మకాలలో పారదర్శకత పెంచడం మరియు పక్కదారి పట్టే రాయితీ ఎరువులు మరియు అక్రమ నిల్వలు అడ్డుకట్టు వేయవచ్చు. ప్రభుత్వం అందించే రాయితీ నేరుగా అర్హులైన రైతులకు చేరవాలని ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్ భరోసా ఇస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా IDOC కార్యాలయంలో షెడ్యూల్డ్ తెగల ఫిర్యాదులు, కేసులపై సమగ్ర విచారణ చేపట్టారు. మొత్తం 40 కేసులను విచారణకు స్వీకరించి వాటికి సంబంధించిన రికార్డులు, నివేదికలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు పరీక్ష వరకు ప్రతిరోజును కౌంట్డౌన్గా భావించి సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన నిపుణ ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆయన ప్రారంభించారు.
2: నిరుద్యోగుల యూత్ కోసం ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. ప్రోగ్రామ్ లో మేము మంచి ఫ్యాకల్టీ పిలిపించి, మనము కూడా పోలీస్ ఆఫీసర్స్ ఎవరికి మంచి టీచింగ్ స్కిల్ ఉంది, కానిస్టేబుల్ లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు, హై ర్యాంక్ తో సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ పంపిస్తాము. కలెక్టర్ గారు ద్వారా ఇవ్వడం అన్ని ఫెసిలిటీస్, ఫుడ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. స్టడీ మెటీరియల్ కూడా భవిష్యత్తులో మనం ప్రొవైడ్ చేస్తాము.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కూకట్పల్లి జోన్లో 2, కుద్బులాపూర్ జోన్లో 8 చొప్పున మొత్తం 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడ తిప్పాపూర్ రాజరాజేశ్వర స్వామి గోశాలలో నిన్న 5 కోడెలు మృతి చెందడంతో ఈరోజు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి రవీందర్రెడ్డితో కలిసి ఆయన గోశాలను సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% సాధించేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హులైన చేయూత పెన్షన్ లబ్దిదారులు ఈ నెల 31వ తేదీలోపు ఎంపీడీఓ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో తమ దరఖాస్తు ఫారాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ప్రజలు ఓటర్ జాబితాను పరిశీలించి అభ్యంతరాలు, సూచనలను

తెలపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో రేపు గ్రామసభలు నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా సుమారు 1,32,70 మందికి నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఫారం 8 ద్వారా, కొత్త ఓటర్ నమోదు కోసం ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి 40 ప్రయాణికులతో విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 వరకు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికుల సహాయంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విద్యా వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి కోరారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదు నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో టైం 1:20 క్రాస్ చేసి 48 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో షో టైం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎస్, ప్రతిరోజు 1:20 to 2 మధ్యలో మనందరికీ ఎంతో ఇష్టమైన, ముఖ్యంగా మా శ్రోతలందరూ రేడియో సెట్స్ ముందు నుంచి కదలకుండా రేడియోలోకి అతుక్కుపోయి నేనేం క్వశ్చన్స్ అడుగుతానా, ఎక్కడ వెతికి ఆన్సర్స్ పంపించాలా, లేకపోతే మనకు తెలిసిన ఆన్సర్స్ నలుగురికి షేర్ చేసి వాళ్ళ పేర్లు కూడా చదివేలా చేయాలనే గొప్ప మనసున్న శ్రోతలు కూడా చాలామందే ఉన్నారు మన లిస్ట్లో. మొత్తం ఇది వాళ్ళ షో టైం స్టార్ట్ చేసేస్తాను నేను లేట్ చేయకుండా, ఎందుకంటే లాస్ట్ షో టైంలో ఒక రికార్డ్ సెట్ చేశాను కదా నేను, అది

మళ్ళీ ఈ రోజు అవుతుందో లేదో చూద్దాం. మరి మొత్తం మీద క్వశ్చన్స్ తో నేను సిద్ధంగా ఉన్నాను, మరి మీరు కూడా ఆన్సర్స్ పంపించడానికి రెడీ అయిపోండి. ఇంకెవరైనా రావాల్సి ఉంటే వాళ్ళందరి కోసం ఒక పాట ప్లే చేద్దాం. పాట అయిపోగానే ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి

ఎస్ ఇది షో టైమ్. స్టూడియో క్లాక్ లో 1:28 అవుతోంది. మరి శ్రోతలందరూ అందరూ వచ్చేసినట్టేనా, రెడీనా, క్వశ్చన్ అడిగేనా? మరి ఎస్, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా నేను, జాగ్రత్తగా వినండి, రెండు సార్లు రిపీట్ చేస్తాను. అండ్ ఆన్సర్స్ మాత్రం పాట అయిపోయే లోపల పంపించాలి. తర్వాత పంపించి మేము పంపించాం సార్ మీరు చదవలేదు అంటే రూల్కి విరుద్ధంగా ఏ పని నేను చెయ్యనమాట. కాబట్టి సాంగ్ అయిపోయే లోపల మీ ఆన్సర్స్ నాకు చేరాలి. అలాగే ఒక్కసారి ఆన్సర్ పంపించిన తర్వాత దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆన్సర్ రెక్టిఫై చేసి పంపించిన అలాంటివి కూడా నేను చదవను. జాగ్రత్తగా

ఆలోచించి ఒక్కసారి మాత్రమే మీ నుంచి ఆన్సర్ రావాలి. ఇవి దృష్టిలో పెట్టుకుని ఆన్సర్స్ పంపించండి. మరి క్వశ్చన్ అడిగేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను మూడు పేర్లు చెప్తాను, ఆ మూడు పేర్ల ఆధారంగా అది ఏం సినిమానో మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించాలి. మూడు పేర్లు వినండి. రామచంద్రమూర్తి, చుక్క, జంధ్యాల. పేర్లు మరొకసారి, రామచంద్రమూర్తి, చుక్క, జంధ్యాల గారు, ఏ సినిమా? ఆన్సర్స్ పంపించండి 0402324 0852 నెంబర్ మీద. స్టే ట్యూన్డ్.

ఏ సాన్సర్స్ ఇంకా క్లోజ్ చేసేయండి, టైం అయిపోయింది, పార్ట్ అయిపోయే లోపల నేను పంపించాలని చెప్పాను కదా. మొత్తం మీద చాలామంది బాగానే ఆలోచించారు, బట్ చాలా కొద్ది మంది మాత్రమే, ఒక 50% శ్రోతలు కరెక్ట్గా నాకు ఆన్సర్స్ పంపించారు. మొత్తం

టఫ్ క్వశ్చన్ అడిగాను అనమాట. అయితే నేను ఇంకా నేను మళ్ళీ క్లియర్గా చెప్పాను మీకు కొంతమందికి, అయినా మళ్ళీ అలాగే చేస్తున్నారు. ఆన్సర్ పంపించిన తర్వాత దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆన్సర్ పంపిస్తే అట్లాంటి ఆన్సర్స్ కూడా నేను తీసుకోను, ఒక్కసారి మాత్రమే ఆలోచించి పంపించండి అని చెప్పాను. అయినా కొంతమంది అలాగే డిలీట్ చేస్తున్నారు, దయచేసి అలా చేయకండి, అలాంటి పేర్లు నేను చదవను. మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నప్పుడు అవి మనందరం ఫాలో అవుతేనే బాగుంటుంది. ఇంకా ఆన్సర్స్ పంపించొద్దండి. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు టక్కటక్క చదివేసుకుందాం. ఫస్ట్ అందరికన్నా పంపించింది గంగారెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి, పద్మావతి గారు చెంచల్గూడ నుంచి, భాను గారు మియాపూర్ నుంచి, దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపూర్ నుంచి, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, అపల్రాజ్ గారు పెడన్ నుంచి, ఎం నరేష్ రోజా ముసాపేట నుంచి, మురహరి యశోద గారు నిజామాబాద్ నుంచి, పున్నా వెంకటేశం గారు నెమ్మాన్ నుంచి, దివాకర్ గారు ఉమ్మడి నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మొత్తం 11 మంది శ్రోతలు ఇన్ టైంలో కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా. సినిమా పేరు బాబాయ్ హోటల్. 1992లో వచ్చిన సినిమా ఇది. బ్రహ్మానందం గారు లీడ్ రోల్లో వచ్చిన సినిమా. ఆ సినిమాలో బాబాయ్ బాబాయ్ అంటారు, కానీ బ్రహ్మానందం గారు అసలు పేరు రామచంద్రమూర్తి. అందులో ముఖ్య పాత్ర పోషించిన కిన్నెర గారి పేరు చుక్క, అండ్ ఆ సినిమాకి దర్శకుడు జంధ్యాల గారు. ఈ మూడు పేర్ల ఆధారంగా సినిమా పేరు పంపించమన్నాను. ఈ శ్రోతలందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్. తప్పు పంపించినా పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం.

యూఆర్ లిస్నింగ్ టు షో టైమ్. స్టూడియో క్లాక్ లో 1:39 అవుతుంది. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం మనం, సెకండ్ క్వశ్చన్ లోకి అడుగు పెట్టేస్తాం. ఏం పర్లేదు, ఏం నారాజ్ అవ్వకండి శ్రోతలు, మళ్ళీ సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి, కాకపోతే రూల్స్ మాత్రం ఫాలో అవ్వండి దయచేసి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీ నరసింహ సినిమా ఉంది కదా బాలకృష్ణ గారిది, జయంత్ సి పరాంజే గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా అది, 2004లో రిలీజ్ అయ్యి హిట్ అయింది సంక్రాంతికి. అయితే ఈ లక్ష్మీ నరసింహ అన్నది ఒక తమిళ్ సినిమా రీమేక్ అన్నమాట. ఆ రీమేక్ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు బాలకృష్ణ గారిని పెట్టి. అయితే ఆ తమిళ్ సినిమా ఏంటన్నది నేను చెప్పను, మీరే గెస్ చేసి ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీ నరసింహ సినిమా ఒక తమిళ సినిమాకి రీమేక్, తెలుగులో ప్రకాశ్రాజ్ గారు పోషించిన ధర్మభిక్షం అనే పాత్రను ఒరిజినల్ తమిళ్ సినిమాలో ఎవరు పోషించారు? సింపుల్ క్వశ్చన్, లక్ష్మీ నరసింహ ఒక తమిళ సినిమా రీమేక్, తెలుగులో ప్రకాశ్రాజ్ గారు పోషించిన పాత్రను తమిళ్లో ఎవరు పోషించారు? మీ ఆన్సర్స్ 0402324-0852 నెంబర్కి పంపించండి. ఈ పాట అయిపోయే లోపల లక్ష్మీ నరసింహ నుంచి ఒక మంచి పాట వినేద్దాం. స్టే ట్యూన్డ్.

105 ఆన్సర్స్ పంపించారండి. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించారు, బట్ కొంతమంది అక్కడెక్కడ కన్ఫ్యూజ్ అయినా కూడా మోస్ట్లీ కరెక్ట్గానే పంపించారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీ నరసింహ సినిమా అనేది ఒక తమిళ సినిమా రీమేక్, తెలుగులో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్రను ఒరిజినల్ తమిళ సినిమాలో ఎవరు పోషించారు అని చెప్పి మనకి ఉప్పెన్లా వచ్చిపడ్డాయి ఆన్సర్స్. బట్ చదవడానికి ట్రై చేస్తాను నేను ఫాస్ట్గా. పానుగంటి రవి అండ్ ఫ్యామిలీ బిహెచ్ఎల్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, కేవీరావు పీపీరావు హైదరాబాద్ నుంచి, భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి, దమ్మోజ్ వెంకటచారి కృష్ణమ్మ చిత్రియాల, గణేష్ వేదవతి నిజాంపేట్, బ్రహ్మయ్య కర్నూల్, పద్మావతి కిస్మత్పూర్, గట్టన్న రాణక్క హుజూరాబాద్, దోర్నాల సుదర్శన్ గారు అంకుషాపురం నుంచి, యువరాజ్ రెడ్డి హుజూరాబాద్ నుంచి, నాగభూషణ్ రావు మహారాష్ట్ర, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, చిక్కా చక్రపాణి జిబ్లక్పల్లి నుంచి, కాకతీయ పాషా వరంగల్ నుంచి, ఏక్నాథ్ మంగ పార్సిగుట్ట నుంచి, పాలెంపోలే ఆళ్లగడ నంద్యాల జిల్లా, పున్నా వెంకటేశం నెమ్మాని గ్రామం నుంచి తర్వాత మనకి ఆన్సర్ పంపించారు ప్రదీప్ కుమార్ నల్లబోతుల జ్ఞానేశ్వర్ చాగాపురం నుంచి. దమ్మోజు కృష్ణమ్మ వెంకటాచారి వరలక్ష్మి గారు వీళ్ళు కూడా మనకి చిత్రయాల గ్రామం నుంచే ఆన్సర్ పంపించారు. ఎస్ఎన్ మూర్తి గారు, రాణి గారు సూరారం నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా. కొంతమంది ఓన్లీ సినిమా పేరు పంపించారు, మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా, క్వశ్చన్ చాలా క్లియర్గా అడిగాను నేను, బట్ కొంతమంది ఓన్లీ ఆ సినిమా పేరేంటి తమిళ్ అన్నది మాత్రమే పంపించారు. అది సామి అన్న సినిమా ఆధారంగా తెలుగులోకి రీమేక్ అయింది. తమిళ్లో విక్రమ్ త్రిష కలిసి యాక్ట్ చేశారు, తెలుగులో బాలకృష్ణ గారు అసిన్ యాక్ట్ చేశారు. ఇందులో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్రను తమిళంలో ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్ కోట శ్రీనివాసరావు గారు ఆ సినిమాలో విలన్ పాత్రను పోషించారు. తెలుగులో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్రను తమిళంలో కోట శ్రీనివాసరావు గారు పోషించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: స్టూడియో క్లాక్ లో మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ అడిగేస్తాను నేను, ఏమాత్రం లేట్ చేయకుండా. మన శ్రోతలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఒక్కొక్క నేమ్ మిస్ అవుతూ ఉంటుందండి, ఏమనుకోకండి, ఏం పర్వాలేదు, థర్డ్ క్వశ్చన్ కూడా పంపించండి. మనకున్న టైంలో మ్యాక్సిమం పేర్లు చదవడానికి నేను ట్రై చేస్తున్నాను. నా కష్టాన్ని కూడా మీరు గుర్తించాలి శ్రోతలు. కాబట్టి ఎస్, థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక పాట వినిపిస్తుంది ఇప్పుడు మీకు, అంటే మొత్తం పాట ప్లే అవుతుంది, అది వినండి. చాలా పాపులర్ పాట అది, ఎక్కువగా జనరంజని కార్యక్రమంలో మన శ్రోతలు ఎక్కువగా అడుగుతుంటారు ఆ పాటని. కృష్ణ గారు, మాలాశ్రీ గారు యాక్ట్ చేసిన సినిమా ముప్పల్లేని శివగారి దర్శకత్వంలో 1994 వచ్చింది. సంగీతం ఎంఎం కీరవాణి గారు అందించారు. ఈ పాట పాడింది చిత్రగారు, బాలుగారు. ఇంకేం చెప్పలేదు నేను, ఈ పాట రాసింది ఎవరో చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదంటే అది మీరు చెప్పాలి కాబట్టి. క్వశ్చన్ అదే అనమాట, ఈ పాట రాసిన రచయిత ఎవరు అన్నది నాకు మీరు ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. ఈ పాట వినేయండి, వింటూ ఆన్సర్ పంపించండి. పాట అయిపోయే లోపల మీ ఆన్సర్స్ నాకు వచ్చేయాలి. పాట

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: కొంతమంది శ్రోతలు ఇంకా ఆన్సర్స్ పంపిస్తున్నారు, దయచేసి ఆపేయండి, టైం అయిపోయింది. సాంగ్ అయిపోయే లోపల నేను ఆన్సర్స్ రావాలని చెప్పాను కదా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఘరానా అల్లుడు సినిమా నుంచి మీరు విన్నారు పాట, ఆ పాట సంగీతం అందించింది ఎంఎం కీరవాణి గారు, బాలుగారు చిత్ర గారు పాడారు. అయితే ఆ పాట రాసిన రచయిత ఎవరు అని నేను అడిగాను. మనకి ఆల్మోస్ట్ ఒక 80% కరెక్ట్ ఆన్సర్సే పంపించారు శ్రోతలందరూ కూడా. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి కరెక్ట్గా పంపించారు. డోర్నాల బాలరాజు గారు, వనస్థలిపురం నుంచి కేవీ రావు గారు, శ్రీనివాసరావు గారు, ఖైరతాబాద్ నుంచి భోగా మార్కండే అనిత గారు, భూదాన్ పోచంపల్లి నుంచి రంజిత్, కుబేర్ నుంచి అరుణ గారు, ఇబ్రహీంపట్నం నుంచి భాను గారు, మియాపూర్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ గారు, ఉమ్మేడ నుంచి అపల్రాజ్ గారు, పెడన్ నుంచి చిరంజీవి నాగభూషణ, హంపాపురం విలేజ్ నుంచి మురహర్ యశోద, వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి గణేష్ వేదవతి గారు మనకి నిజాంపేట నుంచి పంపించారు. తర్వాత మాధురి గారు హుజూరాబాద్ నుంచి, మిరియాల తిరుమలయ్య గారు పుట్టపాక నుంచి, నేదునూరి కళ్యాణ్చారి గారు కల్వకుర్తు నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి గారు కరెక్ట్గా పంపారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి గారు మళ్లీ పంపించారు. సార్ మీరు ఆన్సర్ ఆల్రెడీ మీ పేరు చదివేశాను నేను. పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ, వీళ్ళు మనకి బీహెచ్ఎల్ షేర్లింగంపల్లి నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు.

ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ గారు, వీరు కూడా మనకి ఇన్ టైంలోనే ఆన్సర్ పంపించారు. సేర్ల వెంకటేష్, సుగుణా రామ్ ప్రసాద్ రామ్ చరణ్ గజ్వేల్ నుంచి వీళ్ళు కూడా కరెక్ట్గా పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ పాట రాసిన వారు వెన్నెలకంటి గారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు. ఆయన ఎక్కువగా డబ్బింగ్ సాంగ్స్ రాయడంలో దిట్ట అనమాట. అలానే తెలుగులో కూడా చాలా మంచి మంచి పాటలు రాశారు వెన్నెలకంటి గారు. సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకులు ఎవరైతే ఉన్నారో ఆయనకి పింగళి గారి తర్వాత అంత గొప్పగా రాస్తున్నాడయ్యా ఇతను అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఒక కాంప్లిమెంట్ ఇచ్చారంట. ఎందుకంటే వెన్నెలకంటి గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది బాలుగారే. ఆదిత్య 369 సినిమాలో కూడా చాలా మంచి మంచి పాటలు రాశారు వెన్నెలకంటి గారు. మరి ఇది వాళ్ళకి షో టైం. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చాలామంది కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు, ఎక్కువగా పేర్లు చదివాను, నేను చదవడానికి ట్రై చేశాను.

చేశాను, ఒక రెండు పేర్లు మిస్ అయినా ఏం ఫీల్ అవ్వద్దు. షో టైం ప్రతిరోజు ఉండే కార్యక్రమమే, ఈ ఆట నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది బ్రేక్ లేకుండా. కాబట్టి రేపటి షో టైంలో ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయండి, ఆన్సర్స్ పంపించండి, ఈ షో టైంని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో 2 గంటలు దాటి 16 నిమిషాలు దాటి 30 సెకండ్లు అవుతోంది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు మనం శక్తిశీలి కార్యక్రమంలో ఎందరో మహిళా మనుల సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటాం కదా, అలాగే వాళ్ళ సక్సెస్తో సొసైటీకి వాళ్ళు ఇచ్చే మెసేజ్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే ఎంతోమంది సాటి మహిళలకు, అలాగే మొత్తం మానవాళికి వాళ్ళిచ్చే సందేశం, అలాగే వాళ్ళిచ్చే ప్రేరణ, ఎందరిలోనో స్ఫూర్తి నింపుతోన్న స్త్రీమూర్తుల గురించి మాట్లాడుకునే కార్యక్రమమే ఈ శక్తిశీలి. మరి ఇవాళ కూడా అంతరిక్ష రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక పేజీని లిఖించుకున్న ఒక ఆస్ట్రోనాట్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరి కోసం అనగనగా ఓ అమ్మాయి సినిమాలోంచి పాట వచ్చేస్తోంది. రచన సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంగీతం మణిశర్మ గారు, ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: మధురిమ.
1: శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 7వ తేదీ అనగా ఈ నెల 27వ తేదీ అనగా ఈ గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది మన ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి 102.8. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 23240852 23240853, మరొక నెంబరు 29559923 నెంబర్లకి కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా హలో డాక్టర్ కార్యక్రమంలో డాక్టర్ వెంకటాచలం గారితో మీరు కూడా మాట్లాడొచ్చు. గమనిక విన్నారు. రెండు గంటల 25 నిమిషాలు అవుతుంది స్టూడియో క్లాక్లో. శక్తిశీలిలో మనం ఒక మహిళా మణి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, మరి ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది ఎవరి గురించి అంటే డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి. అంతులేని విశ్వంలో దాగున్న రహస్యాలెన్నో, వాటిని ఛేదించేందుకు నిర్వహించే పలు పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ డైరెక్టర్గా ఉన్న ఆమె ఇటీవల అరుదైన ఘనత సాధించారు. 3 దశాబ్దాలుగా ఈ అంతరిక్ష రంగంలో ఖగోళ శాస్త్రవేత్తగా కొనసాగుతోన్న ఆమె తన పరిశోధనలకు గుర్తింపుగా COSPAR విక్రమ్ సారాభాయ్ మెడల్ అందుకున్నారు. తద్వారా ఈ పథకం సాధించిన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. ఈ సందర్భంగా శక్తిశీలిలో డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి జీవిత విశేషాలు, అలాగే ఆవిడ సాధించిన విజయాలు ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: మీరు విన్న ఈ పాట జాజి మల్లి సినిమాలోది. రచన రామ్ పైడిశెట్టి, సంగీతం బేరి ఉమా మహేష్, పాడినవారు మల్లికార్జున్.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ డైరెక్టర్గా ఉన్నారు అన్నపూర్ణి గారు. అయితే ఆవిడ జీవిత విశేషాలను ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అన్నపూర్ణి గారిది కేరళలోని పాలక్కాడ్ జిల్లా, అక్కడే స్కూలింగ్ పూర్తి చేశారు. ఆమె చిన్న వయసు నుంచే అంతరిక్ష రంగంపై చాలా ఇష్టం చూపించేవారు అన్నమాట. ఎలాగైనా సరే స్పేస్ రిలేటెడ్ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి అని చెప్పి చాలా చాలా కుతూహలంగా ఉండేవారు చిన్నప్పటి నుంచే. సో ఆ దిశగానే ఉన్నత విద్యను అభ్యసించిన అన్నపూర్ణి గారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో పిహెచ్డి పూర్తి చేశారు. ఈ క్రమంలోనే నక్షత్ర సమూహాలు, వాటి పరిణామంపై స్టడీ చేశారు. ఆపై ఇక్కడే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్లో లోతైన రీసెర్చ్ చేశారు ఆమె. ఆ తర్వాత ఇదే సంస్థలో సైంటిస్ట్ సిగా వృత్తి బాధ్యతలు అందుకున్న అన్నపూర్ణి గారు తక్కువ సమయంలోనే ప్రొఫెసర్గా కూడా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో నక్షత్ర మండలాలు, వాటి సంఖ్య, వాటి పరిణామ క్రమం, గెలాక్సీలు తదితర అంశాలపై చాలా పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి 175 పరిశోధన ప్రతులుగా ప్రచురింపజేశారన్నమాట. అవన్నీ కూడా ఈ స్పేస్ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అంతేకాదు 15 పిహెచ్డి స్కాలర్స్కి ఆయా పరిశోధనల్లో అన్నపూర్ణి గారు గైడెన్స్ కూడా అందించారన్నమాట. మరి ఇంకా ఏం కృషి చేశారు అన్నపూర్ణి గారు డైరెక్టర్ స్థాయికి రీచ్ అవ్వడానికి, మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీల్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గోపి గోపిక గోదావరి సినిమా నుంచి విన్న పాట అది. రచన రామజోగయ్య శాస్త్రి, స్వీయ సంగీత దర్శకత్వంలో చక్రి కౌశల్యతో కలిసి పాడిన పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రముఖ స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తిశీలిలో. అయితే 2019 నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ అన్నపూర్ణి గారు. ఇలా ఈ విద్యా సంస్థకు మొదటి మహిళా డైరెక్టర్గా బాధ్యతలు అందుకున్న ఘనత కూడా సొంతం చేసుకున్నారు ఆమె. తన 3 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో పలు కీలక అంతరిక్ష ప్రయోగాలు, ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. అండ్ ఆవిడ అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇస్రో చేపట్టిన ఆస్ట్రోసాట్ మిషన్లో భాగంగా అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్కి క్యాలిబ్రేషన్ సైంటిస్ట్గా పనిచేశారు. అంటే ఆ టెలిస్కోప్నే క్యాలిబ్రేట్ చేయడం అంటే అది ఎంత కష్టమైన పని, ఎంత యాక్యురేట్గా చేయాల్సి ఉంటుంది అది ఆలోచించండి. మరి అలాంటి ఒక ఆపరేషన్ని ఈవిడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగిన చాలా దీశాలి అనే మనం చెప్పాలి దాని నిర్వ. ఎందుకంటే చాలా చాలా కాన్సన్ట్రేషన్ కావాలి దానికి. ఒక్కొక్కసారి అంత మైన్యూట్ స్థాయికి వెళ్ళి దాన్ని చెక్ చేయడం, దానికి క్యాలిబ్రేట్ చేయడం అంటే అంత ఈజీ పని కాదు. దాని నిర్వహణ పనితీరుని కూడా స్వయంగా పర్యవేక్షించారు. అలాగే సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 మిషన్లో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC పరికరాల రూపకల్పనలో కూడా ఆమె భాగమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ ప్రాజెక్ట్ అయిన 30 మీటర్ టెలిస్కోప్ కోసం భారతదేశం తరపున కీలక సహకారం అందిస్తున్నారు ఆమె. అలాగే భవిష్యత్ అంతరిక్ష టెలిస్కోప్ ప్రాజెక్ట్ INSIST కి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే దేశ విదేశాల్లోని పలు ప్రతిష్టాత్మక

అంతరిక్ష సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు అన్నపూర్ణి గారు. అలాగే చాలామందికి కన్సల్టెంట్గా కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా ఉంటూనే ఎన్నో ఈ స్పేస్ రిలేటెడ్ సంస్థలకి తన సలహాలు సూచనలు అందిస్తూ ఎప్పుడూ ఆ రంగం మీద తనకున్న మమకారాన్ని చాటుకుంటూ ఉన్నారు అన్నపూర్ణి గారు. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీల్లో మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఖుషి సినిమా నుంచి విన్న పాటది మణిశర్మ గారి కంపోజిషన్లో జీన్ శ్రీనివాస్ హరిణి పాడారు, రచన ఏఎం రత్నం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి శక్తిశీలిలో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇలా 3 దశాబ్దాల పాటు అంతరిక్ష రంగంలో చాలా చాలా కృషి చేశారు డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. ఇంకా ఆవిడకు వచ్చిన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు రివార్డులకైతే లెక్కే లేదు. 2024లో భారత ప్రభుత్వం ఆమెను విజ్ఞాన్ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల COSPAR విక్రమ్ సారాభాయ్ మెడల్ అందుకుని వార్తల్లో నిలిచారు. ఇటలీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ మెడల్ అందుకున్నారు ఆమె. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా కూడా, అలాగే 4వ భారతీయ సైంటిస్ట్ గా గుర్తింపు పొందారు. ఫస్ట్ ఆఫ్ హెర్ కైండ్ అన్నట్టుగా తొలి భారతీయ మహిళా సైంటిస్ట్ గా నిలిచారు. ఇంకా చిన్నప్పుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాలని చూసి సంబరపడే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు ఆ నక్షత్రాల గురించే ఎంతో మందికి పాఠాలు చెప్తారు అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయారు ఆమె. అలా ఆ ఆసక్తి ఉంటే అనుకున్నది సాధించవచ్చు అనడానికి నిరూపించిన గొప్ప వనితే ఈ శక్తిశీలి డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు ముందు ఒప్పుకోలేదు, బట్ తన ఆసక్తిని గుర్తించి ఆ తర్వాత వాళ్లే తనను ఆ దిశగా ప్రోత్సహించారు. సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్ గురించి మనకి తెలిసింది గోరంతా, ఇంకా తెలుసుకోవాల్సింది కొండంతా. అయితే తనకున్న భయం ఒకటేనంట, పర్యావరణ కాలుష్యం కారణంగా ఇప్పటికే నక్షత్రాల్ని మనం చూడలేకపోతున్నాం, కొన్నాళ్ళు పోతే సూర్యుడిని కూడా చూడలేకపోతామేమో అని చాలా అమాయకంగా ఉన్న కఠోర సత్యాన్ని చెప్తారన్నమాట డాక్టర్ అన్నపూర్ణి గారు. ఈ అనర్థాలని ఆపాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలి. అలాగే ఏ విషయంలో అయినా సరే మన భయాల్ని జయించినప్పుడే లక్ష్యాల్ని సాధించగలవంటూ తన మాటలతో నేటి యూత్లో, ప్రధానంగా జెన్జీలో స్ఫూర్తి నింపుతున్నారు అన్నపూర్ణి గారు. ప్రస్తుతం ఇటు కెరీర్లో అటు ఇద్దరు పిల్లల తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ తనకంటూ కొంచెం టైం దొరికితే మాత్రం ఆ సమయం అంతా కూడా తన స్ట్రెస్ రిలీఫ్ ఏంటంటే వయలిన్ ప్లే చేస్తారంట. వయలిన్ ప్లే చేయడం అంటే తనకి చాలా చాలా ఇష్టమంట, కాబట్టి వయలిన్ వాయిస్తూ సరదాగా సేద తీరుతారంట. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇలాంటి మహిళల గురించి తెలుసుకున్నా చదివినా తెలియకుండా మనకి మనమే ఇన్స్పైర్ అవుతాం. కాబట్టి ప్రతిరోజు శక్తిశీలలో ఇలాంటి స్త్రీ మూర్తుల సక్సెస్ స్టోరీస్ గురించి విని మనం కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతాం కదా. అదే ఈ శక్తిశీలి ప్రధాన ఉద్దేశం. మరి డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి ఇది ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: కార్యక్రమ్ కే లియే కీజియే బస్ థోడా సా ఇంతజార్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. నమస్కారం.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం ఆహ్వానం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

కార్యక్రమంలో తర్వాతి పాట అతడి ఒక సైన్యం. ఈ చిత్రం కోసం ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో సునీత ఆలపించిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట అత్తారింటికి దారిది. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఎలా చెప్పను ఈ చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు సునీత ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట వసంతం. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట జీన్స్. ఈ చిత్రం కోసం నిత్యశ్రీ ఆలపించిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

సుందరాకాండ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట గబ్బర్ సింగ్. ఈ చిత్రం కోసం శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ ఆలపించిన చంద్రబోస్ గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా ఈ ప్రసారం. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట వాన చిత్రం కోసం రంజిత్ చిత్ర ఆలపించిన ఈ పాట గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కమలాకర్.

కార్యక్రమంలో తర్వాతి పాట రాజచిత్రం కోసం చిత్ర ఆలపించిన ఈ పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో చివరిగా షాపింగ్ మాల్ ఈ చిత్రం కోసం హరిచరణ్ చిన్మయ్ ఆలపించిన వెన్నెలగంటి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani. The news read by Valsa Williams. In Nepal, 7 persons have lost their lives while 384 tourists, including over 100 Indians, are missing after a massive flash flood swept through the northern part of the Himalayan nation today. The flood surged through the Bhutekoshi River this morning, coming from the direction of Tibet. Preliminary information suggests that the flash flood was caused by an earthquake, triggering an avalanche with melted snow pouring into the Bhutekoshi River. The sudden rise in water caused widespread destruction at Timure in the Rasuwa district bordering Tibet and the nearby Syafrubesi area.

0: కోదాడ సమీపంలో ఈరోజు సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి 1 వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మానవత, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండాలో గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. 13.10 ఎకరాల్లో నిర్మించే స్వామినారాయణ గురుకుల పాఠశాలలో 1 నుంచి 12 తరగతి వరకు విద్యను బోధిస్తారని ఆయన చెప్పారు. సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాఠశాల ప్రాంగణం, భవనాలు ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో పాటు మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత మంత్రిపైనే క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అనుకోవడం హాస్యాస్పదం, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ వ్యాఖ్యానించారు. అవకతవకలను ప్రశ్నించే వారి పట్ల కాంగ్రెస్ పార్టీకి గల అసహనానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తమ అధిష్టానానికి నివేదించినట్టు వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజాధనం దుర్వినియోగంపై మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత స్పందించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. మంత్రిపై క్రమశిక్షణ చర్యల పేరుతో బెదిరించకుండా వారు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని సుభాష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి వెలుగు చూస్తున్నాయని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఢిల్లీలోని అధిష్టాన వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలా లేక ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలా అనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఊరేగింపులు నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం స్ఫూర్తితో శాంతి, సామరస్యం, సమైక్యత మరింతగా బలపడేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని గవర్నర్ తమ సందేశంలో పిలుపునిచ్చారు. ప్రవక్త జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ అందరూ సామరస్యంతో మెలుగుతూ దేశ పురోగతికి కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ మిలాదున్ నబీ ఉత్సవాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు. నెహ్రూ పార్కులో ఏర్పాటైన సభలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచానికి ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి గొప్ప విలువలను చాటి చెప్పాయని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మిలాదున్ నబీ వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి ఖీర్ పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మిలాదున్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ నీటి సీసాలు, పండ్లు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు గ్రామసభలు నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాలను ప్రకటించి అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో రేపు గ్రామ వార్డు సభలు నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఓటర్ల జాబితాను సంబంధిత బీఎల్ఓలు చదివి వినిపిస్తారని, ఓటర్లు తమ పేర్లు వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రేపు గ్రామసభలు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి రేపు గ్రామసభలు నిర్వహించి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఏటూరు నాగారం తాడ్వాయి మండలంలో 4.46 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు మంత్రి ధనసరి సీతక్క ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
1: మార్కెట్ కమిటీ ప్రాంగణాలలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దాదాపుగా 3.5 కోట్లతోటి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తాడ్వాయిలో సీసీ రోడ్డు 80 లక్షలు, అదే విధంగా ఏటూ నాగారంలో 2.23 కోట్లతోటి ఇక్కడ కూడా

0: సీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 పురుషుడు, 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిసెంబర్లో జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడలకు కేంద్ర ప్రభుత్వం 22 కోట్ల రూపాయలను విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే ఈ పోటీలు దేశవ్యాప్తంగా 6,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని ఆయన చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని పార్కులో రక్షాబంధన్ సందర్భంగా చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రకృతి మిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు యోగేశ్వర్ ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: భారత రాజ్యాంగం 51/ABG ప్రకారము, 1972 వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము, 2002 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారము అండ్ వాల్టా చట్టం ప్రకారము ప్రతి మనిషి తప్పనిసరిగా సహజవనాలను కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, చెట్లను రక్షించి వాటి యొక్క ఫలాలను పొంది భావి తరాలకు అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎల్లుండి జరిగిన రాఖీ పండుగ సందర్భంగా మనమందరం చక్కగా, అది చిన్న రాఖీ అయినా పర్వాలేదు, ప్రేమగా కట్టేటువంటి ఒక ఆకు అయినా పర్వాలేదు, ఒక ఫ్రూట్ అయినా పర్వాలేదు, అది నేచర్ లో కలిసిపోవాలి. గాలిలో నీటిలో కలిసిపోయేటువంటి పదార్థాలు తీసిన రాఖీలు ఉపయోగించాలని తెలియజేసుకుంటూ,
1: హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాలు, సీసీ రోడ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. అభివృద్ది పనులపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్ కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వరంగల్ జిల్లా రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను జిల్లా కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% సాధించేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పాండు కోరారు. బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మానవతా విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ వ్యాఖ్యానించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. కోదాడ సమీపంలో ఈరోజు సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు.

ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నక్కల

0: హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం. 7 గంటలకు ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు. వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వరంగల్ ఉద్యానవన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త మోట చిరంజీవి. అనంతరం డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగు అనుభవాలు. హన్మకొండ జిల్లా నడికొండ మండలం నర్సక్కపల్లె గ్రామ యువరైతు సూరాపు కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త మోట చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు వినవచ్చు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ఉంటుంది. అనంతరం వృద్ధులు వృద్ధాప్యం శ్రీ దామరి నర్సయ్య గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. ఇక సాయంకాలం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ఉంటుంది, 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈ రోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించారు.

దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అనఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా

0: ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
3: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
3: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
3: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
5: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
5: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
3: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
5: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
6: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నక్కలగుట్ట హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి

0: సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
7: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వైబ్రెంట్ అకాడమీ నక్కలగుట్ట హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం.
8: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువ వాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నక్కలగుట్ట హన్మకొండ విద్యార్థినీలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థినీలు జి అక్షయ, ఛాయాదేవి, ఎండి హీన, వర్షిణి, సహస్ర, రోహిణి, సాయిభవ్య, హాసిక, వి అక్షయ, జి హర్షిక, రష్మిత, ఎల్ హర్షిక. కార్యక్రమాన్ని మంచి దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్న విద్యార్థులు ఛాయాదేవి, జి అక్షయ, హాసిక, జి హర్షిక, సాయిభవ్య, రష్మిత.

నడిపించడం, హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని, ఇతరుల జీవితాలను గౌరవించాలి. ప్రతి వ్యక్తి బాధ్యతగా నడవాలి. విద్యార్థులు, ఉద్యోగులు, డ్రైవర్లు ఇలా అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఒకరికి జరిగిన ప్రమాదం ఎన్నో కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. అసలు రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే, నిర్మిత వేగాన్ని మించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యపానం సేవించి వాహనాలు నడిపే వ్యక్తి మద్యం ప్రభావం వల్ల నియంత్రణ కోల్పోయి చేసే ప్రమాదాలు, మొత్తం రోడ్డుపైన జరిగే ప్రమాదాలలో వీటి శాతమే చాలా ఎక్కువగా ఉంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, అలాగే కారు మరియు జీపు లాంటి పెద్ద వాహనాలలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ఇష్టానుసారం వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావడం, మొబైల్ ఫోన్ వాడుతూ వాహనం నడపడం వల్ల ధ్యాస వాహనంపై కాకుండా ఇంకెక్కడో పెడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు గుంతలమయంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా నడపకపోవడం, అలాగే మలుపుల దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కారణాలు ఏవైనా, రోడ్డు ప్రమాదాలు జరగడం, దాని ఫలితంగా విలువైన ప్రాణాలు కోల్పోవడం సాధారణ విషయంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీని వలన వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా మనం అందరం ఎంతో నష్టపోతున్నాం. సామాజిక స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చో తెలుసుకుందాం. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, స్కూళ్ళు కాలేజీల్లో సదస్సులు ర్యాలీలు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలను వ్యాపింపజేయడం, పోలీస్ శాఖలతో కలిసి ట్రాఫిక్ వాలంటీర్గా సేవలు అందించడం, ఇలాంటి చర్యల ద్వారా సమాజంలోని అందరికీ రోడ్డు నియమాలను, రోడ్డు భద్రత ఆవశ్యకతను తెలియజేసి ప్రమాదాలను అరికట్టవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు యువతలో, విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు విద్యాసంస్థల పాత్ర ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. విద్యాసంస్థలు యువతలో భద్రత చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించవచ్చు. రోడ్డు భద్రతపై వార్షికంగా ప్రాజెక్టులు, పోటీలు, వర్క్షాప్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో చట్టాల పట్ల గౌరవం మరియు బాధ్యత పెరుగుతుంది. కాలేజీ విద్యార్థుల్లో యువరక్తం ఉరకలేస్తూ ఉంటుంది. దేనినైనా సాధించగలం, ఏమైనా చేసేయగలం అన్న ఉత్సాహం వారిలో ఉంటుంది. ఈ ఉత్సాహమే వారిని అతివేగంతో వాహనం నడపడానికి దారితీస్తుంది. అందువల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల కలిగే పరిణామాల గురించి, అలాగే మద్యపానం సేవించి వాహనం నడపడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి అవగాహన కలిగించాలి. దీనికోసం ప్రాజెక్టులు కానీ వర్క్షాపులు కానీ నిర్వహిస్తే విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు నియమాల పట్ల అవగాహన పెంచుకుంటారు. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాలపై ఆధారపడే వయసు గలవారు. వాటిని ఉపయోగించి రోడ్డు

0: కాదు. వైజ్ఞానిక అంశాలు, వైద్యశాస్త్రం, సంగీతం, భౌతిక శాస్త్రం వంటి అనేక విషయాలను చేర్చుకున్న సంపదలు భారతదేశ జ్ఞాన సంపదకు సజీవ సాక్ష్యాలు మన వేదాలు. సంఖ్య, యోగ, న్యాయ, వేదాంత వంటి తత్వశాస్త్రాలు భారతదేశంలోనే పుట్టాయి. ఇవి జీవిత ప్రయోజనం, సత్యార్థం, మోక్షం వంటి విలువలను వివరించాయి. వేదాలు, భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలు భారతదేశపు జ్ఞాన సంపదకు ప్రతీకలు. ఇవి నైతికత, ధర్మం మరియు జీవన మార్గం గురించి బోధించే మార్గదర్శకాలు. శూన్యాన్ని ఆవిష్కరించిన ఘనత భారతదేశానికే దక్కుతుంది. ప్రఖ్యాత భారతీయ గణ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టుడు శూన్యాన్ని గణన వ్యవస్థలో ప్రవేశపెట్టాడు. ఇది పూర్తిగా ప్రపంచ గణితాన్ని మార్చేసింది. దశాంశ పద్ధతిలో గణన పద్ధతిని భారతీయులు కనిపెట్టారు. బ్రాహ్మి లిపిలోని అంకెల ఆధారంగా ఆధునిక నంబర్ సిస్టమ్ అభివృద్ధి చెందింది. ఆర్యభట్టుడు, భాస్కరాచార్యుడు ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. సుశ్రుతుడు శాస్త్రచికిత్స పితామహుడు. వాస్తుశాస్త్రం, వైమానిక శాస్త్రం మొదలైన అనేక రంగాల్లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. ఆయుర్వేదం అనేది 5000 సంవత్సరాల చరిత్ర గల భారతీయ వైద్య విధానం. చారకుడు ఆయుర్వేదానికి మార్గదర్శకుడు. మూలికలతో ఆరోగ్య సంరక్షణను అందించడమే కాక ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో కూడా దీనిపై ఆసక్తి పెరిగిపోతుంది. యోగా అనేది భారతదేశపు ప్రాచీన తత్వశాస్త్రంగా ప్రపంచ ఆరోగ్య రంగానికి అమూల్యమైన కానుక. పతాంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు ఆధారంగా యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోని మొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా పేరొందింది. తక్షశీల విశ్వవిద్యాలయం ఆర్యభట్ట, చాణిక్య వంటి మేధావులకు కేంద్రంగా నిలిచింది. భారత ముని రచించిన నాట్యశాస్త్రం ప్రపంచంలోనే ప్రాచీన నాట్య గ్రంథం. గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టిన బౌద్ధమతం ప్రపంచవ్యాప్తంగా చెరగని ప్రభావం చూపింది. భారత తత్వశాస్త్రం వసుధైక కుటుంబం, సర్వేజన సుఖినో భవంతు వంటి భావాలను ప్రపంచానికి బోధించింది. ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది మన దేశ గొప్పతనాన్ని, మేధస్సును, విలువలను ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం పురాతనత మాత్రమే కాదు, పాఠశాలలకు, ప్రజలకు, ప్రపంచానికి ఒక మార్గదర్శక శక్తి. మన చరిత్రపై గర్వంతో పాటు దానిని తెలుసుకోవడం, కాపాడడం మన బాధ్యత.
1: విన్నారుగా భరతభూమి గొప్పదనాన్ని కార్యక్రమంలో. ఇప్పుడు మరొక దేశభక్తి గీతాన్ని వినిపించడానికి వస్తున్నారు సాయిభవ్య, సహస్ర, రష్మిత, జి హర్షిక. విందామా చక్కని దేశభక్తి గీతం?

0: అందమైన దేశభక్తి గేయాన్ని విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జాతీయ పతాకం గురించి వివరించడానికి వస్తుంది సాయి భవ్య.
1: ఒకే చోట నివసిస్తూ ఒకే రకమైన కష్టసుఖాలు అనుభవిస్తూ ఉండే వాళ్లకు మనమంతా ఒక్కటే అనే భావం ఏర్పడుతుంది. అది చాలా సహజంగా కూడా ఉంటుంది. దీనినే జాతీయత అంటారు. భారతీయులందరూ ఒకే జాతి. వీరికి కొన్ని తేడాలు ఉండొచ్చు, కానీ దేశాలకు పోయినప్పుడు వీళ్ళంతా ఒక్కటిగా ఉంటారు. ఏదో ఒక రాజ్యానికి చెంది ఉండడాన్ని జాతీయత అంటారు. రాజ్యంలో ఉన్న వారందరినీ ఆ దేశపు జాతీయులు అంటారు. జాతీయ భావంలోనే దేశాన్ని ప్రేమించడం ఇమిడి ఉంది. దేశభక్తి అంటే అదే. జాతిని శక్తి కలదానిని చేయటంలోనూ, వ్యక్తి దేశానికి విధేయుడిగా ఉండటంలోనూ ఇది తోడ్పడుతుంది. జాతీయత ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కలిగిస్తుంది. జెండా జాతికి జీవగర్ర. అనాది నుండి ప్రతి జాతికి ఒక జెండా ఉంది. అర్జునుడి జెండా మీద కోతిబొమ్మ ఉండేది, రాణా ప్రతాపుడి జెండా మీద, శాతవాహనుల జెండా మీద సింహం గుర్తు ఉండేది, శివాజీ మహారాజ్ జెండా కాషాయ రంగుది, దానిమీద భవానీ అమ్మవారి చిత్రం ఉండేది. ప్రతి దేశం తన గత వైభవాలకు గుర్తుగా, ఆశయాలకు, ఆదర్శాలకు అద్దంగా జాతీయ పతాకాలను ఏర్పరచుకుంటుంది. అందుకే పతాక మన ఆదర్శానికి ప్రతీక అన్నారు గాంధీజీ. మన దేశంలో మొదటిసారిగా జాతీయ పతాకాన్ని కలకత్తాలోని గ్రీన్ పార్క్లో 1906 ఆగస్టు 7వ తేదీన ఎగురవేశారు. దీనిలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల అడ్డచారలు ఉన్నాయి. 1921 నుండి కాంగ్రెస్ సంస్థ గాంధీజీ నాయకత్వం కిందికి వచ్చింది. ఆ సంవత్సరంలోనే విజయవాడలో కాంగ్రెస్ సంఘం సమావేశమైనది. తెలుగు యువకుడు పింగళి వెంకయ్య గారు ఆ సభలో పాల్గొన్నారు. ఆయన పతాకాలను గూర్చి బాగా పరిశోధన చేశారు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో వెంకయ్య తయారు చేసిన జాతీయ పతాకం హోంరూల్ పతాక సంఘం ఎగురవేసింది. 1921 మార్చిలో కాంగ్రెస్ సమావేశం విజయవాడలో జరిగింది. వెంకయ్య గారు తాము తయారు చేసిన పతాకం నమూనా గాంధీజీకి చూపించారు. ఈ నమూనా గాంధీజీకి బాగా నచ్చింది. తెల్లచార మీద చెరక చేర్చమన్నారు గాంధీజీ. ఈ విధంగా 3 రంగుల జెండా తయారు చేసిన కీర్తి తెలుగువారిదే. తరువాత చాలా కాలానికి 1931 అఖిల భారత కాంగ్రెస్ సంఘం ఈ పతాకాన్ని ఆమోదించింది. అయినా గాంధీజీ ఆమోదం పొందినందువల్ల అంతకు ముందుకు ప్రతి కాంగ్రెస్ సమావేశంలో 3 రంగుల జెండాలే ఎగురవేసేవారు. కుంకుమ రంగు ధైర్యానికి, త్యాగానికి, తెలుగు శాంతి సత్యాలకు, ఆకుపచ్చ విశ్వాసం ఔదర్యానికి గుర్తు. జాతీయ పతాకానికి పునాది అయిన 3 రంగుల పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారిని దేశ ప్రజలందరూ చిరకాలం గుర్తుంచుకుంటారు. కాంగ్రెస్ జాతీయ సంస్థ నిలిపిన 3 రంగుల పతాకంలో రాట్నానికి బదులు చక్రం ఏర్పరిచారు. సాధారణంగా పతాకంలో ఒక వైపున్న గుర్తు రెండో వైపు చూసినా అలాగే కనిపించాలి. రాట్నం గుర్తు ఉంచినట్లయితే ఇది వీలు పడదు. చక్రం అయితే రెండు వైపులా ఒకే మాదిరిగా కనిపిస్తుంది. అశోకు

0: మీ ధర్మపాలన ప్రపంచం అంతటా గుర్తింపు పొందింది. అందుచే ధర్మచక్రం మన జెండాలో ఉండటం సమంజసం. మన పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇలా అన్నారు, చక్రం చలనానికి చిహ్నం, మన దేశం ముందుకు పోవాలి అన్న ఆశయం కూడా దీనివల్ల వెల్లడవుతుంది. భారత రాజ్యాంగ సభ వారు మన జాతీయ పతాకాన్ని ఆమోదించారు. అప్పుడు జరిగిన చర్చలలో పాల్గొన్న మహామేధావి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇలా అన్నారు, పతాకంలో మధ్యన ఉన్న తెలుపు రంగు సూర్యకిరణాలను స్ఫురింపజేస్తున్నది, శాంతి మార్గానికి సత్యపదానికి ప్రతీకగా నిలిచి ఉన్నది. ఈ మార్గంలో వెడుతూ గమ్యం చేరడానికి అశోకుని ధర్మచక్రం నిలబడుతుంది. జెండా పైభాగంలోని కాషాయ రంగు త్యాగానికి ప్రతీకగా నిలిచింది. నాయకులు తమ బాధ్యతలు గుర్తెరిగి గాంధీజీ వలె నిస్వార్థమైన సేవాభావానికి అంకితం కావాలని సూచిస్తున్నది. ఈ పచ్చని నేలపైనే భూతల స్వర్గం ఏర్పడాలనే మన కృషికి నిదర్శనంగా జెండా అడుగు భాగాన ఆకుపచ్చ రంగు నిలిచి ఉన్నది. ఎల్లప్పుడూ మెలకువతో ఉండు, ఎల్లవేళలా ముందుకు సాగు. స్వేచ్ఛ సౌహార్దం స్వచ్ఛతతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాలి. ఇదే స్థూలంగా మన పతాకం అందచేసిన సందేశం.
1: జాతీయ పతాకం చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. కార్యక్రమంలో చివరగా కాకతీయులు తెలుగు జాతి నిర్మాతలు అంటూ కాకతీయ గొప్పతనాన్ని వివరించడానికి వస్తుంది ఎల్ హర్షిక.
2: భారతదేశ చరిత్రలో ఔన్నత్యం, స్వతంత్ర స్ఫూర్తి, సంస్కృతి పరిరక్షణకు, మహిళా సాధికారతకు నిలవెత్తు ఉదాహరణగా నిలిచిన రాజవంశాలలో కాకతీయులు ముఖ్యమైన వంశంగా నిలిచారు. ఈ రాజవంశం క్రీస్తు శకం 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో విస్తృతమైన జనరాంజక పాలన సాగించింది. కాకతీయులు ముఖ్యంగా వారి గొప్ప పాలన, వినూతన శిల్పకళలు, సామాజిక సూత్రీకరణలు మరియు కళలకు ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రసిద్ధి చెందారు. తెలుగు భూభాగంలో కళా వైభవాన్ని ప్రసారం చేసిన ఒక గొప్ప రాజవంశం కాకతీయులు. వారి పాలన కాలాన్ని తెలుగు సంస్కృతికి స్వర్ణయుగంగా పరికరించవచ్చు. కాకతీయ రాజులు తమ పరిపాలనలో మాత్రమే కాకుండా అద్భుతమైన శిల్పకళ సంపదను మిగిల్చినవారు. వారు నిర్మించిన దేవాలయాలు, గోపురాలు, కోటలు, చెరువులు నేటికీ వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. కాకతీయుల పరిపాలన స్థానిక పరిపాలనను ప్రోత్సహించే విధంగా ఉండేది. ముఖ్యంగా రుద్రమ్మదేవి మరియు ప్రతాపరుద్రుడు వంటి శక్తివంతులైన పాలకులు రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించారు. ప్రజలతో పాలకుల మధ్య
3: శ్రోతలు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నక్కలగుట్ట హన్మకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణలో పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 7,112 పోస్టులతో నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా పోలీస్ కానిస్టేబుల్,

0: ఫైర్ ఫైటర్ వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే సమయం నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా టీఎస్ఎల్ పిఆర్బి అధికారిక వెబ్సైట్లో మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అనంతరం పోస్టులను ఎంపిక చేసుకుని ఫీజు చెల్లించి పార్ట్ 1 దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫోటో సంతకాన్ని కలిపి జేపీజీ ఫైల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత పార్ట్ 2 దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సర్టిఫికెట్లను జతపరచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgprb.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 9, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ విభాగాల్లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రేడ్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ 414, గ్రేడ్ ఏ అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ 9, డిప్లొమా ఇంజనీర్ 50, ఈ విధంగా మొత్తం 470 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ, మార్కెటింగ్ లా విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగాల్లో బిఈ లేదా బీటెక్ లేదా ఎంబీఏ లేదా పీజీ లేదా డిప్లొమా లేదా ఎల్ఎల్బి లేదా పీజీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 జూలై 2026 నాటికి, ఉద్యోగాన్ని బట్టి 26 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ioCL.com అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 80 ఖాళీలను, తెలంగాణ రాష్ట్రానికి 50 ఖాళీలను కేటాయించారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 7, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఎన్టీపీసీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన విభాగంలో 3 ఏళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 128 ఇంజనీర్
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో

ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువభారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషీ నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని NTB తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు

93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని ఎన్టీబీ తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు

ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 పురుషుడు, 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓన సద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్ళి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి

గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరంగల్ ఉద్యానవన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోట చిరంజీవి. అనంతరం డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లె గ్రామ యువరైతు సూరావు కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త మోట చిరంజీవి.
1: ముఖ్యంగా ఉద్యానవన పంటలలో వివిధ రకాలైనటువంటి పంటలను మనము నిరంతరము చూస్తా ఉన్నాము. ఈ ఉద్యానవన పంటల్లో అతి కీలకంగా ఇప్పుడు ఈ వేసవిలో మామిడి కావచ్చు, ఆయిల్ ఫామ్ కావచ్చు, లేదా ఇతర పప్పు దినుసు పంటలు కూడా ఇప్పుడు వేసవిలో వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ బిందు సేద్య నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఫర్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది, అతి ముఖ్యంగా ఈ వేసవిలో వివిధ ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దానికి ప్రభుత్వము ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యానవన పంటల యొక్క విస్తీర్ణము రోజు రోజుకు ఏ విధంగా పెంచబడుతుంది, రైతులు ఎక్కువగా ఆసక్తి చూపడానికి గల కారణాలేంటి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో వరంగల్ ఉద్యానవన శాఖ అధికారి చేరాల రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, ఈ వానాకాలం అనేటువంటిది రాబోతా ఉన్నది, ఇప్పుడు వేసవి, ఈ వేసవిలో రైతులు ఈ ఉద్యానవన పంటలలో ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలంటారు?
2: సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మనకు యాసంగి పంటకాలం కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత మనం ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినప్పుడు మనకు సమ్మర్లోనే ముఖ్యంగా మామిడి కానీ మిగతా పంటలు కానీ ఉంటాయి, దానికి మనకు వానాకాలం కానీ యాసంగి కానీ డివైడ్ చేయడానికి ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ సమ్మర్లో అంటే వచ్చేటువంటి వానాకాలంకి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన విషయానికి వస్తే ముఖ్యంగా మన జిల్లా విషయాన్ని చూసుకున్నప్పుడు ఈ బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉందో దాన్ని ఈ నెల 15 రోజులు దాని యొక్క నిర్వహణ అంటే దాని యొక్క మెయింటెనెన్స్ కనుక కరెక్ట్ మనం చేసుకోగలిగితే, అంటే దాన్ని కరెక్ట్ పద్ధతిలో మనం చేసుకోగలిగితే దాన్ని ఎక్కువ సంవత్సరాలు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, తద్వారా అధిక దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిందు సేద్య నిర్వహణలో ముఖ్యంగా రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ముఖ్యంగా పంట కాలం అయిపోవడంతోనే రైతు సోదరులు ఏదైతే ఈ బిందు సేద్యానికి సంబంధించిన

0: ఇటువంటి లాటరల్స్ అంటే నల్ల పైపులు గాని, అదేవిధంగా హెడ్ కంట్రోల్ యూనిట్ గానీ, సబ్మెయిన్ గానీ, మిగతా ఏవైతే ఉంటాయో అవన్నిటినీ భద్రపరచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మొదటిగా చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే పంట కాలం అయిపోయిందో, అది ఏ పంట అయినా సరే, ఆ లాటరల్స్ ఏవైతే ఉన్నాయో నల్ల పైపులు, వాటన్నిటినీ కూడా మనం చుట్టజుట్టి దాన్ని మళ్ళీ ఎక్కడైతే భద్రపరచుకుంటామో, భద్రపరచుకునేటానికన్నా ముందు యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆమ్ల చికిత్స ఏవైతే ఉందో, అంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ఏవైతే ఉందో, అది కనుక చేసుకున్నట్లయితే ఈ బ్లాకేజెస్ గానీ, లేకపోతే మనకు వచ్చేటువంటి ఆల్గే గానీ, మిగతావన్నీ కూడా బ్లాక్ అయిపోయి తర్వాత సీజన్ లో కరెక్ట్ వాటర్ డిశ్చార్జ్ కాకుండా ఉంటే తద్వారా పంటకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఆమ్ల చికిత్స అనేది ఒకటి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మీ సంబంధిత ఏదైతే డ్రిప్ కంపెనీకి సంబంధించినటువంటి వారు ఉంటారో, అదేవిధంగా ఉద్యాన అధికారులు గానీ, ఉద్యాన విస్తరణ అధికారులు గానీ, వారి యొక్క ఆధ్వర్యంలో గానీ, వారి యొక్క సలహాల ద్వారా గానీ ఈ ఆమ్ల చికిత్స చేసుకున్నట్లయితే డెఫినెట్ గా ఈ క్లాగింగ్స్ గానీ మిగతా ఏం లేకుండా శుభ్రపరచుకోవచ్చు. ఈ శుభ్రపరచుకున్న తర్వాత వాటిని మీరు చుట్టలుగా, మేము రోలర్స్ కూడా సబ్సిడీలో ఇస్తా ఉంటున్నాం కాబట్టి డ్రిప్ లో, వాటిని చుట్టలుగా చుట్టేసి ఎలకలు గానీ మిగతా గానీ ఏవి కూడా కొట్టినటువంటి ప్రదేశంలో, నీడ ప్రదేశంలో వాటిని స్టోర్ చేసుకున్నట్లయితే, దాన్ని భద్రపరచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్ కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదని చెప్పేసి తీసి దాన్ని ఒక కుప్పలా చేసి, లేదంటే ఫీల్డ్ను ఒక పక్కను ఎక్కడ నేసినప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయంలో గానీ, లేదంటే ఎలకల విషయంలో గానీ, ఎన్ని విషయంలో డ్యామేజ్ అయ్యి తర్వాత మనం కొనాలంటే కూడా దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, దాని యొక్క సామర్థ్యం కూడా తగ్గిపోతుంది, తద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి ముఖ్యంగా బిందు సేద్య విషయంలో ఈ ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చేసుకుని భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా డ్రిప్ బంద్ చేసి మరొక 1-1.5 మంత్ తర్వాత మనం వాడతాం కాబట్టి అప్పుడు మనము హెడ్ కంట్రోల్ అంటే మనకు ఓపెన్ వెల్ ఉన్నటువంటి వాళ్ళు, బావులు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉంటారో, శాండ్ ఫిల్టర్ గానీ, అదేవిధంగా స్క్రీన్ ఫిల్టర్ ఇవన్నీ కూడా ఒకసారి ఫ్లెష్ అవుట్ క్లీనింగ్ చేసుకుని, ఫ్లెష్ వాల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లెష్ వాల్స్ లో ఏమైనా తట్టిన నలకలు ఏమైనా ఉన్నా కూడా వాటి అన్నింటిని ఒకసారి ఫ్లెష్ అవుట్ చేసి అందులో ఉంటే ఎలాంటి లేకుండా క్లీన్ చేసుకుని ప్రెజర్ తో నడిపించి వాటన్నింటిని క్లీన్ పెట్టుకుని ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్ కు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బిందు సేద్య నిర్వహణ అనేది చాలా సమర్థవంతంగా చేసుకుంటే ఎక్కువ కాలం, అంటే దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా డ్రిప్ ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ డ్రిప్ వాడేటప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని ప్రోత్సాహకాలు అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఏ పంటలకు ఏ విధంగా ఇస్తుంది, ఈ డ్రిప్ వాడేటువంటి విధానంలో ఎటువంటి జాగ్రత్తలను రైతులు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ప్రభుత్వము అన్ని రకాల పంటలకు మనకు బిందు సేద్యాన్ని ఇస్తా ఉంది. ఎందుకంటే దీని యొక్క వాడకం అంటే మనకు నీటి యొక్క నీటి వనరులు, అవైలబిలిటీ ఉన్న నీటి వనరులు తగ్గిపోవడం వల్ల దాన్ని సమర్థవంతంగా వాడుకోవాలి, తక్కువ నీటితోని ఎక్కువ దిగుబడి తీయాలి, దాంతోపాటు మంచి నాణ్యమైనటువంటి దిగుబడి తీయాలనే ఉద్దేశంతో ఈ బిందు సేద్యాన్ని ప్రభుత్వం అన్ని రకాల పంటలకు, అది అగ్రికల్చర్ క్రాప్స్ అయినా, హార్టికల్చర్ క్రాప్స్ అయినా, మల్బరీ అయినా, మిగతా ఏ పంటలకైనా సరే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది. అది ఉద్యాన శాఖ ద్వారా గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో, చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు 90% సబ్సిడీ, అంటే ఒక యూనిట్ కాస్ట్ లో వాళ్ళు 90% రాయితే అంటే వాళ్ళు 10% వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 80% సబ్సిడీ ఉంటుంది. మరి 5 ఎకరాలు దాటినటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 70% సబ్సిడీ మీద మనము ఈ బిందు సేద్య పరికరాలు అనేవి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. బిందు సేద్యానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి రైతులు, ఉత్సాహం ఉన్నటువంటి రైతులకు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే వారికి పర్మనెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి. అంటే వాళ్ళకు బోర్వెల్ గానీ, బావి గానీ ఏదైనా ఒకటి తప్పనిసరిగా వారి క్షేత్రంలో ఉండి ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి రైతుకు మనం దీన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మన జిల్లాకు కూడా, అంటే అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా టార్గెట్స్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని పంటలకు ఎక్సెప్ట్ ప్యాడీ, ప్రతి పంటకు కూడా మనం ఈ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ముఖ్యంగా ఈ రైతులు, కొంతమంది రైతులు దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా మేము లబ్ధవచ్చు అనేటువంటి కొన్ని విషయాలు తెలియదు. మరి దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు? వాళ్ళని ఎవరిని కలిస్తే ఈ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేటువంటి అందే ఆస్కారం ఉంటుందంటారు?
0: ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా స్ప్రింక్లర్స్ గానీ, దాంతోపాటు రెయిన్ గన్ సంబంధించినటువంటి ఈ మూడిటికి సంబంధించింది మనకు ఉద్యాన శాఖ నుంచి వెళ్ళి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీనికి అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే మనకు ఈ మీ సేవ ద్వారా, అదేవిధంగా డైరెక్ట్ ఫార్మర్ ఓటీపీ బేస్డ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉత్సాహం ఉన్నటువంటి రైతులు మీ సంబంధిత ఉద్యానాధికారిని లేదా ఉద్యాన విస్తరణ అధికారిని లేదా అక్కడ ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ని గానీ, అక్కడ ఉన్నటువంటి మండల ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ని గానీ ఎవరినైనా సరే కలిసినప్పుడు మన జిల్లాలో, అంటే ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో దాదాపుగా 27 నుంచి 30 కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ కంపెనీస్ పనిచేస్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డిస్టిక్ కోఆర్డినేటర్స్ గానీ, మిగతా ఫీల్డ్ ఆఫీసర్స్ గానీ ఉంటారు. మీరు ఆన్లో ఎవరిని కలిసినా, లేదంటే డైరెక్ట్ మీరు మీ సేవ నుంచి రిజిస్ట్రేషన్ చేసినా, మీకు సంబంధిత ఉద్యాన శాఖ అధికారి నుంచి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని కూడా మా లాగిన్ లో ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మేము ఏ కంపెనీ చూజ్ చేసుకోవాలి, చూజ్ చేసుకున్న తర్వాత దాని ఫర్దర్ ప్రొసీజర్ ఏముంటుంది అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దీనికి కావాల్సినటువంటిది పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా మీరు ఎస్సీ ఎస్టీ రైతులు అయితే మాత్రం మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్.

0: కుల ధృవీకరణ పత్రం ఇచ్చినట్లయితే మీకు డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి రాయితీలన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు.
1: మరి ఈ పంటలలో ఈ విధంగా ప్రభుత్వ పోషకాలు ఉంటే ఈ ఫర్టిగేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ ఉద్యానవన పంటలలో?
0: ముఖ్యంగా మనకు ఫర్టిగేషన్ అంటే నీరు ఫర్టిలైజర్స్ తో కలిపి ఇచ్చేటువంటి ప్రక్రియను మనం ఫర్టిగేషన్ అంటాము. ముఖ్యంగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేది ఓన్లీ వాటర్ కోసమనే కాదు, దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఫర్టిగేషన్ కూడా అంటే ఎరువులు విచ్చలవిడిగా వాడకుండా అధిక మోతాదులో ఎరువులు వాడి భూమిని నిస్సారం చేయకుండా ఉండే విధంగా ఈ వాటర్ సాల్యుబుల్ అనేటువంటి ఫర్టిలైజర్స్ తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు మొక్కకిచ్చి తద్వారా క్వాలిటీ ఉన్నటువంటి పంటను తీసే ఉద్దేశంతో ఈ డ్రిప్ ఇరిగేషన్ లో మనం వెంచూరి ఫెసిలిటీ అనేది ఇస్తాము. అక్కడ మీకు పైప్ ఉంటుంది, దాని ద్వారా మనం ఫర్టిలైజర్స్ ఏవైతే వాటర్ సాల్యుబుల్ అంటే నీళ్లలో కరిగేటువంటి ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నీళ్లలో కరిగిన తర్వాత అక్కడ వెంచూరి సహాయంతో మొక్కలకు అందించే విధంగా ఉంటుంది. ఇది ఒక్కొక్క పంటకు సంబంధించినటువంటి ఫర్టిగేషన్ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు మామిడికి గానీ అరటికి గానీ జామకు గానీ మీద అన్ని పంటకు ఒక్కో రకానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విధంగా కూరగాయలకు సంబంధించినటువంటి ఫర్టిగేషన్ షెడ్యూల్స్ అనేటివి ఉంటాయి. మిగతా మనము పైపాటు చేసేటువంటి ఫర్టిలైజర్స్ కు దీనికి పోల్చుకుంటే దాదాపుగా 50% ఫర్టిలైజర్ యొక్క కాస్ట్ తగ్గించుకోవచ్చు, అది వేసేటువంటి లేబర్ యొక్క కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా ఇక్కడ వేస్టేజ్ ఎక్కువ కాకుండా భూమి మనకు చౌడు పడకుండా వేసినటువంటి ఫర్టిలైజర్ మొక్క అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మిగతా అంటే బయట బేసల్ అప్లికేషన్ వేసేటువంటి ఫర్టిలైజర్ కంటే కూడా ఫర్టిగేషన్ ద్వారా వేసేటువంటి ఫర్టిలైజర్స్ ద్వారా మొక్క అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రిప్ ఉన్నటువంటి రైస్ సోదరులందరూ కూడా చాలా వరకు మన ప్రాంతంలో డ్రిప్ ద్వారా ఓన్లీ వాటర్ కు సంబంధించింది మాత్రమే చేస్తా ఉన్నారు, ఫర్టిగేషన్ చాలా తక్కువ మంది వాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే చైతన్యవంతు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నట్టు సంబంధిత ఎంఐ కంపెనీస్ మీరు ఏ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన అగ్రానమిస్ట్ కూడా ఉంటారు, వారిని సంప్రదించి తద్వారా హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా మీరు ఈ ఫర్టిగేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గానీ దాన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. మేము కూడా ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక విలేజ్ రెండు విలేజ్ అట్లా చేసేసి 25-30 మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఫర్టిగేషన్ మీద అదేవిధంగా నీటి యాజమాన్యం మీద కూడా అవగాహన కల్పిస్తా ఉన్నాం.
1: అయితే ఈ ఫర్టిగేషన్ విషయంలో ఈ విధంగా అవగాహన అనేటువంటిది

0: ఇటువంటి ఆస్కారం ఉంటుందంట.
1: ముఖ్యంగా ఫర్టిగేషన్ ద్వారా అన్ని రకాల ఎరువులను మనం దీని ద్వారా పంపించడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైపాటుగా, అంటే ఈ మనకు పైపాటు వేయడానికి అవకాశం దుక్కి మంద అంటాం, అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏవైతే ఉన్నదో దాన్ని, అది దాంతో పాటుగా ఆర్గానిక్ మాన్యూర్స్ అంటే మనకు పెంట గానీ మిగతా ఉన్నటువంటి ఆర్గానిక్ మాన్యూర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ బేసల్ అప్లికేషన్ చేసిన తర్వాత షెడ్యూల్ ప్రకారంగా సాల్యుబుల్ ఫర్టిలైజర్, ఇప్పుడు నైట్రోజన్ ఎన్పీకే ఏవైతే ఉన్నాయో ఎన్పీకే అన్ని కూడా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి మీకు 13045 కానీ 1999 కానీ 0050 కానీ, అదే విధంగా మైక్రో న్యూట్రియంట్స్ కానీ అన్ని రకాలైనటువంటి రసాయన ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్ లో సాల్యుబుల్ గ్రేడ్ లో 25 కేజీల, అదేవిధంగా 1 కేజీ 25 కేజీల, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ సప్లై చేస్తా ఉన్నాయి. కాబట్టి మనకు ఆ పంట మోతాదు, పంట వయసుకు సంబంధించిన దాని ప్రకారంగా ఎంత మోతాదు ఫర్టిలైజర్స్ వాడాలి, ఏ డేస్ ఎప్పుడప్పుడు వాడాలి, వాడే విధానం ఏందనేది తెలుసుకున్నట్లయితే డెఫినెట్ గా దీనికి కాస్ట్ అనేది, అంటే మిగతా ఫర్టిలైజర్ పెట్టేటువంటి కాస్ట్ కంటే దీంట్లో 50% తగ్గడానికి, సమర్థత పెరగడానికి, మన ఎఫిషియన్సీ అంటే దాని యొక్క ఫర్టిలైజర్ తీసుకున్నటువంటి ఎఫిషియన్సీ ముక్కకు కూడా పెరిగి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది.
0: ఈ ఫర్టిగేషన్ లో ఈ విధంగా మనకు రైతులు చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవిలో ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా ఈ వేసవిలో ఎటువంటి ఉద్యానవన పంటలు అనేటువంటి ఎక్కువగా మనకు రైతుల దగ్గర కనబడతా ఉంటాయి, దాన్ని ఈ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా చర్యలు చేపట్టాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏ ఏ పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేటువంటిది సాధించవచ్చు అంటారు?
1: మరి ముఖ్యంగా వేసవి కాలంలో అంటే మనకి ఇంకా సమయం ఉంది, ఇప్పటికీ వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రధానమైనటువంటి పంటలు తెలంగాణలో మనం ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయిల్ పామ్ అనేది ప్రధానమైనటువంటి పంట ఉంది, తర్వాత మామిడి కానీ అదేవిధంగా కూరగాయలు కానీ మిగతా ఎక్కువ మొత్తంలో సాగు చేసేటువంటి ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో వీటిలో వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా నీటి నిర్వహణ, అదే విధంగా సూక్ష్మ పోషకాల అవైలబిలిటీ అంటే వాటికి డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలంటే అవగాహన, ఈ రెండు తర్వాత వచ్చేసి అగ్ని ప్రమాదాల నుంచి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఈ మూడింటి పైన మనం సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మేము గమనించినటువంటి విషయాలు చూసినట్లయితే ఆయిల్ పామ్ అనేది గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు ఇప్పటికీ 3 లక్షల ఎకరాల విస్తీర్ణం వరకు కూడా ఆయిల్ పామ్ సాగు అవుతా ఉంది. ఇందులో ముఖ్యంగా లేత తోటలే మనకు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి, అంటే 2-3 సంవత్సరాల తోటలే మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా వీటిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పడేటువంటి విషయం ఫైర్ యాక్సిడెంట్స్, అంటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తా ఉన్నాయి. ఎందుకంటే మనకు అంతర పంటగా మొక్కజొన్న గానీ మిగతా పంటలు వేసి సమ్మర్ లో క్రాప్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎంత చెప్పినా కూడా కాల్చొద్దన్నా వాటిని కాలవడం ద్వారా పక్కన ఉన్నటువంటి ఈ ఆయిల్ పంప్ గార్డెన్స్ అన్ని కూడా ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది అవ్వడం, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్ కూడా దగ్ధం అయిపోవడం అనేది చూస్తా ఉన్నాం. దీన్ని నుంచి రక్షించుకోవడానికి రైతు సోదరులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా మీ యొక్క పంట ఏవైతే ఉందో పంట చుట్టూ అంటే మీ యొక్క పొలము చుట్టూ బార్డరు 6 నుంచి 8 ఫీట్ల వెడల్పు చుట్టూరు కూడా మన తోట చుట్టూ ఎలాంటి చెత్త చెదారం గానీ గడ్డి గానీ ఏది ఉండకుండా నీట్గా రోటవేటర్ ద్వారా గానీ లేదంటే బ్లేడ్ ద్వారా గానీ చుట్టూ క్లీన్ చేసుకున్నట్లయితే పక్క పొలంలో వేసినటువంటి మంట మన దగ్గర రాకుండా అక్కడే ఆడిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉండి ఆల్రెడీ చుట్టూ ట్రెంచ్ లాగా గనక తీసేయమనే ఉన్నట్లయితే అందులో వాటర్ గనక ఉంచినట్లయితే ఇలాంటివి ఏం రాకుండా మనం అక్కడికి ఆఫ్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మరి చెట్టు మొదట కూడా పచ్చగడ్డి అంటే మనం ఎక్కువ వాటరింగ్ ఇవ్వడం వల్ల పచ్చి గడ్డి ఉండడం, అలాంటి చుట్టుపక్కల మనకు మంట వచ్చినా కూడా చెట్టుకు ఎక్కువ డామేజ్ కాకుండా ఉంటది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం అనేది అగ్ని ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయము, ఇప్పుడు ఏదైతే సమ్మర్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా చిన్న తోటలు ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు వడగల్ల వల్ల అంటే ఎండ ఎక్కువ ఎండ వేడి వల్ల కూడా మొక్క గ్రోత్ అనేది, అదే విధంగా టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెము కొత్తగా వచ్చేటువంటి ఇగులు మాడిపోవడం అలాంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మొదటి 2-3 సంవత్సరాల తోటలు ఏవైతే ఉన్న ఆయిల్ పంప్ తోటలు ఉన్నటువంటి రైతు సోదరులు ఈ జన్మ గింజలు ఏవైతే ఉన్నాయో మనకు పచ్చి రొట్టె ఎరువు కింద వాడుకునేటువంటి జన్మ గింజలు ఉంటాయి, వాటిని చెట్టుకు ఫీటు ఫీటున్నర దూరంలో చుట్టూ కూడా 2 లేదా 3 వరుసలు కనుక మనం వేసుకున్నట్లయితే అది మంచి గ్రోత్ వచ్చి 40-45 రోజుల్లో చెట్టును పూర్తి స్థాయిలో ఈ వడగాల్పుల వల్ల అంటే ఎండ నుంచి వెళ్ళి కాపాడుతుంది. తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ లో దాన్ని తీసేసి ఆ మొక్క మొదలు వేసినట్లయితే అది పచ్చి రొట్టె ఎరువు కూడా ఉపయోగపడుతుంది, మా భూమి కూడా సారం పెరుగుతా ఉంది. కాబట్టి ఈ విధంగా ఇది చూసుకోవాలి. మూడవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ కంపల్సరీ చేశాం కాబట్టి ఉన్నటువంటి దాంట్లో నీళ్లు తక్కువ విస్తున్నాం, అంటే పొద్దున బిఫోర్ 9-9:30 లోపు, సాయంత్రం ఆల్రెడీ 5-6 తర్వాత ఈ టైంలో కనుక డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాటర్ అంటే మొదటి సంవత్సరం ఒక్కొక్క 60-90 లీటర్లు, అదేవిధంగా రెండో సంవత్సరం ఒక 90-120 లీటర్లు, 3 సంవత్సరాలు దాటినటువంటి 250 లీటర్ల వరకు ఒక రోజు మొక్కకు అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని

0: పొద్దున సాయంత్రం టైంలో అంటే ఎండ ఎక్కువ ఉన్న టైంలో దానికి ఎక్కువ ఎవాపరేషన్ లాసెస్ ఉన్న సమయంలో నీళ్ళు ఇవ్వడం కంటే పొద్దున సాయంత్రం కనుక ఇచ్చినట్టయితే మొక్కకు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ కాకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆయిల్ పామ్ విషయమే కాదు, మిగతా ఉద్యాన పంటలు అన్నింటిలో కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా నీటి యాజమాన్యం ఒకటి చేసుకోవాలి. నాలుగో విషయం ఏంటి అంటే ఈ టైంలో ఫర్టిలైజర్ ఇవ్వడం ఇలాంటి వాటికంటే ఫోలియర్ అప్లికేషన్ ఏవైతే ఉన్నదో పైపాటుగా పిచికారి సూక్ష్మ పోషకాలు కానీ ఆ విధంగా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో నీటిలో కరిగేటువంటివి వాటిని 15-20 రోజులు ఒక్కొక్కసారి కనుక పిచికారి చేసుకున్నట్లయితే వాటికి లైఫ్ సేవింగ్ కింద మన న్యూట్రియంట్స్ ఇచ్చిన వాళ్ళం అయితే తద్వారా మొక్క గ్రోత్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
1: వరంగల్ ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తూ రైతులకు ప్రస్తుతం ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా బిందు సేద్య నిర్వహణ, ఫర్టిగేషన్, మరి వేసవి ఉద్యానవన పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను చాలా చక్కగా మీరు వివరించారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి రైతు సోదరులకు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: మనము హన్మకొండ జిల్లా నడికూడెం మండలం నర్సకపల్లె గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గత 15 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసేటువంటి యువ రైతు సురావు కిషన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వీరు మిర్చి పంట పండించడం అనేటువంటి జరుగుతుంది, ఎటువంటి మిర్చి పంట పండిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మిర్చి పంట అంటున్నారు, ఎటువంటి మిర్చి పంటను మీరు వేయడం జరిగింది?
3: మేము తేజ రకాన్ని ఎంచుకోవడం అయింది.
2: అంటే ఇప్పుడు తేజ రకాన్ని మీరు ఎంచుకోవడం జరిగింది, ఇది ఎన్ని నెలల పంట, ఎటువంటి భూములు అనేటువంటివి?

0: అనేటువంటిది ఎన్ని నెలల పంట, ఈ నార అనేటువంటిది ఎప్పుడు పోసుకోవాలి, ఎప్పుడు పెట్టాలంటారు?
1: నార అనేది జూన్ ఎండింగ్ వరకు పోస్తాం, నార పోస్తాం. జూన్ ఎండింగ్ లో నార పోసిన తర్వాత 45 రోజులకు ప్రధాన పొలంలో విత్తడం జరుగుతుంది. ఇది 8 నెలల పంట.
0: 8 నెలల పంట. మరి ఇప్పుడు ఈ నారు పోసేటువంటి ముందు ఈ వ్యవసాయ క్షేత్రం ఏదైతే మిరప నారు నాటేటువంటి వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో అందులో దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
1: మేము ఇప్పుడు ఈ ఎండాకాలంలోనే లోతు దుక్కులు చేసుకుంటాము. లోతు దుక్కులు చేసుకున్న తర్వాత ఒక వర్షం పడిన తర్వాత పెసర గాని జీలే గాని చల్లేసుకొని మిర్చి నారు పెరిగే సమయం ముందు ట్రాక్టర్ తోని కల్టివేటింగ్ చేసుకుని ప్రధాన పొలంలో నాటుకుంటాం.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు మిరప విత్తనాలు అనేటువంటివి తేజ రకాలనేటువంటివి మీరు వేస్తా ఉన్నారు, మరి ఈ తేజ విత్తనాలు ఎక్కడ నుండి మీరు వేయడం అనేటువంటి జరుగుతుంది, ఎక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది?
1: తేజ అనేది మేము పరకాల్లో షాప్స్ ఉన్నాయి, పరకాల షాపుల నుండి తీసుకొని వస్తాం.
0: అంటే ఇక్కడ మనకు గనక చూసినట్లయితే మిరప విత్తనాలు ఈ తేజ రకాలు గనక మీరు వేసేటువంటి క్రమంలో ఈ నారును ఎన్ని రోజుల వరకు పెంపు చేయాలంటారు?
1: మిరప నారు అనేది 45 రోజుల వరకు పెంపు చేసుకోవాలి.
0: ఇప్పుడు 45 రోజుల వరకు మిరప నారు అనేటువంటిది పెంపు చేసుకోవాలి. ఇప్పుడు 45 రోజులు మిరప నారును పెంపు చేసుకున్న తర్వాత మరి ఏ విధంగా దాన్ని తీయాలంటారు? నారును విత్తేటువంటి క్రమంలో ఏ విధానాన్ని అవలంబించి తీయడం?
1: 45 రోజుల వరకు నారును నారుమడిలో పెంచుకున్న తర్వాత ప్రధాన పొలానికి వచ్చేసి ఎడ్లతోని బోజలు కొట్టేసుకొని ఆ తర్వాత నారు తీసి ప్రధాన పొలంలో నాటేస్తాం.
0: అంటే ఇప్పుడు బోజలు కొట్టిల్లు, ఇప్పుడు నారు అనేటువంటిది పీకేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: జాగ్రత్తలు మనము పీకిన తర్వాత బ్లైట్ యాక్స్ వేర్లను అందులో పెట్టేసి తర్వాత తీసి అందులో పెట్టేస్తాం. ఇది ప్రధాన పొలంలో నాటుతాం.
0: అంటే ఇప్పుడు నీరు పెట్టి తీయడం అనేటువంటి జరుగుతుందా, లేదా నేరుగా తీస్తే దాంట్లో ఉన్నటువంటి వేర్లు అనేటువంటి పోవడం అనేటువంటి జరుగుతుంది? అంటే ఈ విధంగా ఏ విధానాన్ని మీరు అవలంబించడం అనేటువంటి జరుగుతుంది?
1: ప్రధాన పొలంలో నాటేసే ముందు నారుమడిలో నీరు పెట్టిన తర్వాతనే నారును తీస్తా ఉంటాం.
0: అంటే ఇప్పుడు మిరప నారు అనేటువంటిది తీసిల్లు, తీసినప్పుడు మరి మీరు విత్తేటువంటి క్రమంలో నేరుగా మీరు నాగలతో దున్ని విత్తడం అనేటువంటి జరుగుతుందా, లేకపోతే మల్చింగ్ విధానం ద్వారా విత్తడం అనేటువంటి జరుగుతుందా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: ఇప్పుడు రెండు విధాలుగా నడుస్తున్నాయి, మల్చింగ్ తో నడుస్తుంది, నాగలతో నడుస్తుంది. దాదాపు మల్చింగ్ విధానానికే ఇప్పుడు బాగా మంచిగా ఉంది.
0: అంటే ఇప్పుడు మల్చింగ్ విధానంలో మీరు ఈ మిరప నారు అనేటువంటిది పెంపు చేస్తా ఉన్నారు, ఆ విధంగా పెడతా ఉన్నారు. అయితే ఇటువంటి తరుణంలో మల్చింగ్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, అందులో డ్రిప్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకున్నట్లయితే మొక్కలు మనం పెట్టడానికి అనుకూలంగా ఉంటుందంటారు?
1: ఫస్ట్ మేము ట్రాక్టర్ తోనే దుక్కి చేసేసుకుంటాం. దుక్కి చేసుకున్న తర్వాత రోటోవేటర్ కొడతాం. రోటోవేటర్ కొట్టిన తర్వాత బోజలు తోలుతాం, ట్రాక్టర్ తోనే బోజలు తోలుతాం. ఆ బోజలు తోలిన తర్వాత డ్రిప్ పైపులను జాపుతాం, బోజల పైన డ్రిప్ పైపులు జాపి మల్చింగ్ చేసి, మల్చింగ్ చేసిన తర్వాత ఒక రోజు డ్రిప్ వాటర్ ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మనం మొక్కలను అందులో నాటేస్తాం.
0: అంటే మొక్కలను అందులో నాటేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు ముందు డ్రిప్ వేసిన తర్వాత మల్చింగ్ పెడతారా, లేకపోతే మల్చింగ్ వేసిన తర్వాత డ్రిప్ పెడతారా, మరి ఏ విధంగా పెడతారు, ఒక్కొక్క సాలుకి ఎంత ఇడమ అనేటువంటిది ఉండాలంటారు?
1: డ్రిప్ వేసిన తర్వాతనే మల్చింగ్ చేస్తాం. సాలుకు సాలుకు ఒక 4 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది.
0: 4 ఫీట్ల డిస్టెన్స్ తో సాలు సాలుకు ఉంటుంది. మరి మొక్క మొక్కకి ఎంత డిస్టెన్స్ ఉండాలి?
1: ఒక మొక్క 12 ఇంచులు 14 ఇంచుల వరకు ఉంటుంది.
0: అంటే ఇప్పుడు మీరు మల్చింగ్ వేసుకున్నారు, డ్రిప్ పెట్టిల్లు, ఈ డ్రిప్ ఎక్కడైతే చుక్కలు చుక్కలుగా పడతాయో అక్కడ మీరు నాటడం అనేటువంటిది జరుగుతుంది. ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు?
1: కూలీలను తీసుకొని నాటేస్తాం, చేతితోనే పెట్టేస్తాం, కొడవలు అవసరం లేదు. మామూలుగా మల్చింగ్ పేపర్ కి హోల్ వస్తుంది, ఆ హోల్ లో వాటర్ ఇచ్చిన తర్వాత మెత్తబడిపోతుంది, మట్టి మెత్తబడిన తర్వాత ఆ మెత్తబడిన దాంట్లో మొక్కను అందులో పెట్టేస్తాం.
0: మరి ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు అది ఎనుకుంటది, ఎన్ని రోజుల వరకు దానికి నీటి తడులు అనేటువంటి ఇవ్వాలంటారు?
1: ఒక వారం రోజుల వరకు ఎనుకుంటది అది. నీటి తడులు అనేది

0: Many cooperative societies can be involved in this training process.
1: Would you also say that the outcomes of these meetings can also help in anticipating issues and problems of future, that one may come across in infrastructures in future?
0: Oh, certainly. The kind of role it has played, this platform, in training, in awareness, in education, in sensitization. In fact, many a times, public grievance system also has been created through Pragati. So many people register their grievances also through this, related to particular project or generic suggestions. So, for example, senior citizens related many grievances were registered. So senior citizens related policies came into existence. So many youth related issues came up. Or as I flagged, agriculture related issues and agricultural data related issues. So Pragati is a more integrated approach when it comes to not just the project conception and the execution, but also taking up policy initiatives as per the people's expectations and grievances. So in that sense, Pragati has become a very, very important platform to have a more integrated policy mechanism and make the governance more people friendly.
1: Mr. Praful Ketkar, thank you so much for joining us in Akashwani's Spotlight program and sharing your views.
0: Thank you. Thank you very much.
2: You were listening to a discussion on Pragati, Transforming Governance and Infrastructure Execution. The participants were Praful Ketkar, political analyst, and Anubha Rohatgi, anchor.
3: Spotlight. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ గారి గాత్రం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా

సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

కార్యక్రమంలో తర్వాతి పాట మూగ మనసులు. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన దాశరథి గీతం. సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో తర్వాతి పాట ఆహుతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లెమాల ఆలపించిన సత్యం గీతం.

ఇంతవరకు మీరు విన్న ఆ పాట ఆహుతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన మల్లెమాల, సంగీతం సత్యం. కార్యక్రమంలో తర్వాతి పాట తలంబ్రాలు. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన మల్లెమాల గీతం. సంగీతం సత్యం.

మధురగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట ఇలవేల్పు. ఈ చిత్రం కోసం పి లీలా, పి సుశీల, రఘునందపాన్ ఆలపించిన వడ్డాది గీతం. సంగీతం ఎస్ దక్షిణామూర్తి.

శ్రోతులు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మధుర గీతాలు కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట నోము. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన దాశరథ గీతం. సంగీతం సత్యం.

మానవుడు దానవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం అశ్వత్థామ.

కార్యక్రమంలో తర్వాతి పాట అంకుశం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన మల్లెమాల గీతం. సంగీతం సత్యం.

మధురగీతాలు కార్యక్రమంలో తరువాతి పాట బందిపోటు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం, సంగీతం ఘంటసాల.

కార్యక్రమంలో తర్వాతి పాట గోరింటాకు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన శ్రీశ్రీ గీతం. సంగీతం కెవి మహదేవన్.

కార్యక్రమంలో తర్వాతి పాట భక్త తుకారాం చిత్రం కోసం ఘంటసాల కృష్ణశాస్త్రి. ఘంటసాల ఆలపించిన కృష్ణశాస్త్రి గీతం, సంగీతం ఆదినారాయణరావు.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాల లాంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం సరిగ్గా 11 గంటలు దాటి 12 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz. రేపటి మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.